ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

బాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను ధరికి చేర్చును.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా చూస్తాం. 15వ అధ్యాయంలో యూదాకు వచ్చిన భూములను గురించి, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గురించి తెలుసుకుంటాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గురించిన ప్రస్తావనను గురించి వింటాం. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా చూస్తాం. యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో ఇందులో వ్రాయబడ్డాయి. అదేవిధంగా అనేక స్థలాల పేర్లు, పట్టణాల పేర్లు ఇందులో పేర్కొనబడ్డాయి. వాటి నేపథ్యాన్ని గూర్చి, అందలి అర్థాలను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డట్లుగా చూడగలుగుతాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యానికి మీరంతా సిద్ధముగా ఉన్నారు గదూ. ఈ రోజున మనం యెహోషువ 15-16 అధ్యాయాలు చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వాటాలు వివరంగా చెప్పబడ్డాయి. వాగ్దత్త భూమిని గోత్రాలకు యెహోషువ పంచిపెడుతున్నాడు. యొర్దానుకు పడమటి వైపున స్థిరపడిన గోత్రాలకు ఆయా భూభాగాలు పంచిపెట్టబడ్డాయి. 15వ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన భూములు, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము భాగము, 17వ అధ్యాయం మనష్షే వాట, 18-19 అధ్యాయాలు షిమ్యోను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను గోత్రాలకు ఇవ్వబడిన భూములు. ఈ అధ్యాయాలలో పేర్లు మాత్రమే మీకు వినపడతాయి. ఈ పేర్లన్నీ ఇశ్రాయేలు జాతికి సంబంధించినవి. ఈ రోజున విశ్వాసులమైన మనకు ఈ పేర్లతో ఎక్కువ ప్రమేయం లేదు. అయినా మా శ్రోతలు ఎవరికి వారే ఈ పేర్లన్నీ ఒకసారి చదువుకోవడం మంచిది. మేము ఈ అధ్యాయంలో ముఖ్యమైన వచనాలు మాత్రమే ఎత్తిచూపుతాము. ఇప్పుడు యెహోషువ 15:13-14 వచనాలు. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాడు. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన పెషయి, అహీమాను, తల్మయి అనే అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. గమనించండి, కాలేబు తీసుకున్న స్థలంలో అనాకీయులు నివాసమున్నారు. కాలేబు వయస్సును బట్టి వృద్ధుడైనా ఆత్మబలము గలవాడు. శత్రువులను జయించగలననే విశ్వాసం అతనికున్నది. ఇప్పుడు 19వ వచనం వరకు వినండి. అక్కడ నుండి కాలేబు దెబీరు నివాసుల మీదికి పోయాడు. అంతకుముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకుని, దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. కాలేబు సహోదరుడు, కనజు కుమారుడు అయిన ఒత్నీయేలు కిరియత్సేఫెరును పట్టుకున్నాడు. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలి అని ఆమెను అడిగాడు. అందుకామె అన్నది, నాకు దీవెన దయచెయ్యి. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, గనుక నీటి మడుగులను నాకు దయచెయ్యి. కాలేబు తన కుమార్తె అయిన అక్సాకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఈ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో రాయబడింది. పట్టణాల పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ పేర్లన్నిటినీ ఈ రోజున గుర్తుపట్టడం కష్టం. ఈ అధ్యాయంలో ఒత్నీయేలు పేరు వచ్చింది. యెహోషువ చనిపోయాక ఒత్నీయేలు ప్రథమ న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతులు మొదటి అధ్యాయం 13వ వచనంలో ఒత్నీయేలు అక్సా వృత్తాంతం తిరిగి చెప్పబడింది. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యాడు. 40 సంవత్సరాలు అతడు నాయకుడై నడిపించాడు. అప్పుడు దేశము నెమ్మది పొందింది. కాలేబు అల్లుడైన ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి. అతడు ఆత్మపూర్ణుడు, మామను మించిన అల్లుడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 63 వచనాలున్నాయి. అయితే ఎక్కువగా స్థలాల పేర్లే ఈ అధ్యాయాన్ని నింపివేశాయి. యూదాగోత్రపు ఎల్లలు మొదట పేర్కొనబడ్డాయి. యెహోషువా గొప్ప రాజనీతి చతురుడు. ఈ భూములను పంచి ఇవ్వడంలో ఒక రహస్యముంది. ఎక్కడికక్కడే స్థానిక శత్రువులను వారే పోరాడి గెలువగలరు. కాలేబు చూడండి, స్థానిక శత్రువులను అతడే గెలిచాడు. అతని అల్లుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3వ వచనంలో అక్రబ్బీము ఎక్కే చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నియాకు దక్షిణముగా ఎక్కి సాగి అద్దారు ఎక్కి కర్కాయు అంటూ ఈ విధంగా ఎక్కడం, తిరగడం, మళ్ళడం, దిగడం ఇవన్నీ భూముల సరిహద్దుల వివరాలు. అక్రబ్బీము అంటే తేళ్లగుట్ట. అక్రబ్బీములో విపరీతంగా తేళ్లుంటాయి. కార్కాయు అనే స్థలం అరేబియాలో ఉంది. 7వ వచనంలో ఏన్ షేమెషు అనగా సూర్యుని నీటి బుగ్గ అని అర్థం. ఇది యెరూషలేముకు 2 మైళ్ల దూరంలో ఉంది. దీనిని అపొస్తలుల ఊట అంటారు. ఆ దగ్గరే ఏన్ రోగేలు ఉన్నది. దీనిని కన్యకల ఊట అని కూడా అంటారు. 8వ వచనంలో బెన్హిన్నోము లోయ ఉన్నది. ఇక్కడ మొలెకు దేవతకు చిన్నపిల్లలను బలి అర్పించేవారు. ఈ లోయను నరకపు లోయ అని కూడా అంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం, ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేస్తాను, చంపిన తరువాత నరకములో పడదోయ శక్తిగలవానికి భయపడండి అన్నాడు ప్రభువు. ఈ నరకానికి బెన్హిన్నోము లోయ సంకేతం. ఈ విధంగా ఎన్నో స్థలాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యూదాగోత్రానికి వచ్చిన స్థలాలు, పట్టణాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అధ్యాయం మొత్తంలో 2 ముఖ్య వ్యక్తులు కనపడుతున్నారు, కాలేబు, ఒత్నీయేలు. కాలేబు తన కుమార్తెను వీరోచిత కార్యం చేసిన వానికి ఇస్తానన్నాడు. కిరియత్ సేఫరును జయిస్తే కుమార్తెనిస్తాడు. సౌలు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశాడు. గొల్యాతును సంహరించిన వానికి కూతుర్ని ఇస్తానన్నాడు. యూదాకు వచ్చిన పట్టణాలు మొత్తం 125. వీటిలో కొన్ని పట్టణాలతో పాటు గ్రామాలు కూడా వచ్చాయి. మొదటి పట్టణం కబ్సెయేలు, 38వ పట్టణం రిమ్మోను, 58వ పట్టణం మిస్పే, 100వ పట్టణం హెబ్రోను, 125వ పట్టణం ఎన్గెది. ఈ అధ్యాయంలో చివరి వచనంలో చెప్పబడిన మాట యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు. గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల మధ్య నివసిస్తున్నారు. సోదరీ సోదరులారా, యూదా ప్రాంతంలో కాలేబు కొంతవరకే జయించాడు. అయితే యూదా ప్రాంతం మొత్తం దావీదు కాలంలోనే జయించబడింది. యూదా ఇశ్రాయేలు మొత్తానికి దావీదు రాజయ్యాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డాయి. యాకోబు 12 కుమారుల్లో యోసేపు ఒకడు. అతని 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే. వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలయ్యారు. లేవీ గోత్రము యాజక గోత్రం. వారికి భూములు ఇవ్వబడలేదు గనుక మొత్తం 12 భూములు పంచబడ్డాయి. ఇప్పుడు యెహోషువా 16వ అధ్యాయం 1-4 వచనాలు. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరికో ఎదట యొర్దాను తీరాన ఉన్నది. తూర్పున ఉన్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యం వ్యాపిస్తుంది. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హారోను వరకు గెజరు వరకు పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం వరకు సాగింది. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యములు పొందారు. ప్రియ శ్రోతలారా, గమనించండి, యోసేపు పేరు మీద గోత్రం లేదు. యోసేపు రాహేలుకు పుట్టిన వారిలో జ్యేష్ఠుడు గనుక అతనికి రెట్టింపు స్వాస్థ్యం వస్తుంది. అందుచేత అతని ఇద్దరు కుమారులకు అది సమానంగా ఇచ్చినప్పుడు ఎఫ్రాయిము మనష్షేల స్వాస్థ్యాలు సంపూర్ణమయ్యాయి. వీరిద్దరి స్వాస్థ్యాల మొత్తం యోసేపు స్వాస్థ్యమవుతుంది. ఆదికాండం 48:5 యాకోబు అన్నాడు, ఇదిగో యోసేపు, నేను ఈజిప్టుకు నీ వద్దకు రాకమునుపు ఈజిప్టు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉంటారు. వారి తరువాత నీవు కన్న సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యములను బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. ఉత్తరాదిన ఎక్కువ భూభాగము ఎఫ్రాయిము మనష్షేలకు వచ్చింది. వీరిద్దరి పేర్లు గోత్రకర్తల పేర్లలో చేర్చబడ్డాయి.

0: యెహోషువ 16:5 నుండి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పరచిన సరిహద్దు. వారి వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడా ఈయబడిన పట్టణములు పోగా, ఆ పట్టణములన్నీ వాటి గ్రామములు మనషేయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకోలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ పన్నుకట్టే దాసులై ఉన్నారు. ఎఫ్రాయిము సరిహద్దులు విన్నారు కదా. 15:16 పేర్కొనబడిన భూభాగాలు యూదులకు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అయితే విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడనక్కర్లేదు. మనకు దేవుడు పరలోక స్వాస్థ్యమిచ్చాడు. పరలోక పట్టణము మనదే. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసుప్రభు యొక్క సజీవ శరీరమే. ఈ అధ్యాయాలలో అక్కడక్కడా కాలేబు పేరు వినబడుతూ వచ్చింది. ఈ పేరుకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? కాలేబు అంటే కుక్క. ఎవరినైనా కుక్క అని పిలిస్తే అది మర్యాద కాదు. కాని ఇతనికి అదే పేరు పెట్టబడింది. యెహోషువ, కాలేబు వీరిద్దరూ కాదేశు బర్నియా నుండి వేగు చూడడానికి కనాను దేశానికి వెళ్లారు. వీరిద్దరూ తెచ్చిన నివేదిక విశ్వాస సహితమైనది, నిరీక్షణాత్మకమైనది. మిగతా 10 కూడా నివేదికలు తెచ్చారు. అది విశ్వాసహీనమైన నివేదిక. వారి మాటల్లోనే వారి విశ్వాసము లేక అవిశ్వాసము తేటతెల్లమవుతుంది. మత్తయిసువార్త 12:36-37 యేసు ప్రభు అన్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుతావు. కాలేబు మాటల వలన అతడు నీతిమంతుడని రుజువైంది. దేవుని కృపను నిరర్థకము చేయకూడదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసి తీరని ఆధ్యాత్మిక నష్టం కొని తెచ్చుకున్నాడు. రోమాపత్రిక 9:3 దేవుడన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన భక్తుడు. క్రైస్తవ భక్తి యొక్క సారాంశమిదే. నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి వెంబడించాలి. యేసును సన్నిహితంగా ఎరిగి ఉండాలి. 2 తిమోతి 1:12 పౌలన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎరుగుదును అని పౌలు అనలేదు. నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. ఇది గొప్ప సాక్ష్యం. యేసుక్రీస్తు లేవిని సుంకపు మెట్టు వద్ద చూచి నన్ను వెంబడించు అన్నాడు. అతడు వెంబడించాడు. అలాగే కాలేబు నిండు మనస్సుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క తన యజమానుణ్ణి వెంబడించినట్లు వెంబడించాడు. లేవి యేసును వెంబడించాడు. ఆయన వెళ్లిన చోటికెల్లా తాను వెళ్ళాడు. విశ్వాసముతో నడవాలి కాని వెలిచూపుతో కాదు. కుక్క తన యజమానిని వాసనను బట్టి గుర్తిస్తుంది, కంటిచూపును బట్టి కాదు. తన యజమాని వాసన కుక్క గుర్తుపడుతుంది. అలాగే యేసు పరిమళాన్ని వాసన చూచి ఆయనను వెంబడించాలి. కుక్క తన యజమానిని ఎట్టి పరిస్థితులలోనూ విడువదు, తన యజమానిని ఎడబాయదు. హెబ్రీపత్రిక 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. సోమరితనము పనికిరాదు. అసహనము అవిశ్వాసము దేవునికి ఇష్టం లేదు. విశ్వాసము సహనము ఈ రెండూ కాలేబుకున్నాయి. యేసుప్రభు అపొస్తలులకు సహనము విశ్వాసము ఈ రెండూ ఉన్నాయి. గనుకనే వారు అపొస్తలులు. ఒక వ్యక్తి యొక్క సంస్కృతి సంస్కారము అకస్మాత్తుగా రావు. అతని పుట్టుక, అతడు పెరిగిన వాతావరణం, అతనికి క్రమశిక్షణ గరిపిన తల్లిదండ్రులు, దైవ సేవకులు, ఈ విధంగా ఎందరో నీ ఆధ్యాత్మిక సంస్కృతికి దోహదపడిన వారున్నారు. దేవుడు నీకేదైనా బహుమానమిస్తే మంచిదే కాని బహుమానం సౌశీల్యానికి ప్రత్యామ్నాయం కాదు. సౌశీల్యము నీలో ఉండి నీ చేత మంచి పనులు చేయిస్తుంది, మంచి మాటలు మాట్లాడిస్తుంది. కుక్క తన యజమానుణ్ణి ఎవరు ఆటంకపెట్టినా వదలదు. విశ్వాసం ఉన్నవారు సహనశీలంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. అతనికి హెబ్రోను ప్రాంతం స్వాస్థ్యంగా దొరికింది. అందుకే జకర్యా 3:3 ప్రవక్త అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. సోదరీ సోదరులారా, కాలేబు వలె నిండు మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించండి. దేవుడు మనలను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనము మన స్వార్థం కోసం బ్రతకటం ఆయన చిత్తం కాదు. ఇతరుల బాధను చూచి మనము బాధపడాలి, ఇతరుల సంతోషంలో మనము ప్రవేశించాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. ప్రజల మెప్పు కాదు, దేవుని మెప్పు మనకు కావాలి. యేసుప్రభువు ఎంతో శ్రమపడి బాధితుడై విధేయతను నేర్చుకున్నాడు. అలాగే బైబిలులోని భక్తులందరూ నేర్చుకున్నారు. యేసుప్రభువు కూడా అన్నాడు, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, నా వద్ద నేర్చుకోండి. దేవుడు అప్పగించిన పనికి సమానమైన సౌశీల్యాన్ని మనం అలవరుచుకోవాలి. కాలేబు, యెహోషువా అలాంటివారే. దేవుడు మనలో ఏమి చేయగోరుతున్నాడో దానిని గమనించాలి. అప్పుడు మనము ఏమి చెయ్యాలో మనకు బోధపడుతుంది. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఫిలిప్పి 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురివద్దకే పరిగెత్తుతున్నాను. ఆధ్యాత్మిక విషయాలలో నిజాయితీ, నైతిక యథార్థత, విశ్వసనీయత గలవారే దేవుని బిడ్డలు. ఆధ్యాత్మిక సౌశీల్యం ఎందులో కనపడుతుంది? దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మిక సౌశీల్యం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాము. సోదరీ సోదరులారా, దేవుని కృప ఉచితమైనదే గాని అది చౌకబారు దినుసు కాదు. విశ్వాసులు రేపు పొందబోయే తీర్పు వారి సత్కార్యాలకు సంబంధించినది. విశ్వాసికి పాపాలకు గాను శిక్ష ఉండదు. క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. అయితే మనము దేవుని కృపాసనం వద్ద నిలిచినప్పుడు మనము చేసిన పనులకు గాను వాటి నాణ్యతను బట్టి బహుమానాల తీర్పు ఉంటుంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు విశ్వాసివా? అయితే ఈ పాఠంలోని సత్యాలన్నీ నీకే వర్తిస్తాయి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణం పేరేమిటి? యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణము పేరేమిటి? 1 బేతెలు, 2 హెబ్రోను, 3 షిత్తీము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా గమనించాం. యూదాకు వచ్చిన భూములను గూర్చి, ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చిన వివరాలను తెలుసుకున్నాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావన కూడా ఉంటుంది. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా గమనించాం. కాలేబు అనే పేరుకు అర్థం కుక్క, అనగా కుక్క విశ్వాసానికి సంకేతం. కాలేబు నిండు మనసుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క వాసనను బట్టి తన యజమానుని గుర్తించినట్లుగా కాలేబు తన దేవుణ్ణి గుర్తిస్తూ జీవించాడు. కుక్క తన యజమానుని ఎవరు ఆటంక పెట్టినా వదలదు. విశ్వాసం గలవారు సహనంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. ప్రిలారా, కాలేబు వలె నిండు మనసుతో ప్రభు అయిన యేసును మనం వెంబడించాలి. దేవుడు మనలను ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ప్రజల మెప్పు కాదు కానీ దేవుని మెప్పును కోరుకోవాలి. విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడిన అవసరం లేదు. మనకు పరలోక స్వాస్థ్యము ఇవ్వబడింది. పరలోక పట్టణం మనదే. ప్రభువైన యేసు క్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసు ప్రభు యొక్క సజీవ శరీరమే. ఇట్టి సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియశ్రోతలు బాగున్నారా? మనం మానసికంగా, మాటల్లో, క్రియల్లో పరిశుద్ధంగా ఉండాలని మన దేవుని చిత్తం. దేవుని బిడ్డలము గనుక మన శీలము, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండి తీరాలి. మనల్ను నీతిమంతులు అని దేవుడంటున్నాడు. పరిశుద్ధాత్మ మనల్ను పరిశుద్ధంగా ఉంచటానికే మనలో ఉన్నాడు. ప్రభువును అంగీకరించింది మొదలుకొని ఈ ప్రక్రియ మనలో కొనసాగుతూనే ఉంటోంది. పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడము, దేవునికి చెందిన వారమై అంకితభావంతో జీవించడము. మనం లోకంలో ఉన్నాము కాని లోక సంబంధులము కాము. పాపము మనల్ను దేవునికి దూరం చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ మనల్ను పాపము నుండి దూరంగా ఉంచుతాడు. మత్తయి సువార్త 25:32, యేసు మన కాపరి, ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన తన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెడతాడు. ఇది తీర్పులోని వేర్పాటు. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఈ రోజున నీవు మమ్మలను నీ వాక్యము ద్వారా సంధించబోతున్నావు. నీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించు స్వామి. క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో నీ యొక్క చిత్తము నెరవేరునట్లు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించమని మా దేశమును, దేశ ప్రజలను ప్రత్యేకముగా ఆశీర్వదించి వారికి అవసరమైన ఆధ్యాత్మిక సహాయమును మీ వాక్యము ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ సందేశము ద్వారా మాకందరికీ మీ వాక్యము పట్ల అధిక శ్రద్ధాసక్తులు కలుగునట్లు మమ్మలను దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం దేవుని వాక్యమును గురించి, వాక్యమును మనం ఏ విధంగా జీవితాలకు అన్వయించుకోవాలో, దానికి అవసరమైన హెచ్చరికలేవో అవి వింటాము. 2:19 యెషయా ప్రవచించాడు, అష్షూరురాజు ఈ పట్టణములోనికి రాడు, దానిమీద ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క కీడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, మికాయా అహాబురాజు యుద్ధంలో చనిపోతాడు అని ప్రవచించాడు. ఎవరో అనుకోకుండా బాణం విడిచాడు, అది తగిలి రాజు అక్కడికక్కడే మరణించాడు. యెషయా ప్రవచనం, మీకాయా ప్రవచనం రెండూ నెరవేరాయి. ప్రవచనాల నెరవేర్పు బైబిలులోని ప్రత్యేకత. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని యెషయా ప్రవచించాడు. అది 700 తరువాత మరియ యేసును కన్నప్పుడు నెరవేరింది. యేసు మొదటి రాకడను గురించి బైబిలులో 300 ప్రవచనాలున్నాయి. అవన్నీ క్రీస్తు జన్మలో పూర్తిగా నెరవేరాయి. యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా 69:21 నెరవేరవలసి ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగడానికిచ్చారు. యోహాను సువార్త 19:28-30 వరకు ఆ ప్రవచనం నెరవేరింది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగినవాడై లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడే ఉంది. వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూచారా, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి ప్రవచనాల నెరవేర్పు ప్రబలమైన రుజువు. ఒక ప్రవక్త ప్రవచనం పలికాడు అంటే అది తప్పక నెరవేరుతుంది. అలా నెరవేరకపోతే అతడు అబద్ధ ప్రవక్త అవుతాడు. అలాంటి ప్రవక్తలను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు దొంగ ప్రవక్త అని ప్రజలు గుర్తుపట్టగలరు. అప్పటికప్పుడే కొన్ని ప్రవచనాలు నెరవేరితే
ప్రజలు అతణ్ణి నమ్ముతారు. అతడు భవిష్యత్తును గురించి పలికిన ప్రవచనాలను అంగీకరిస్తారు. ప్రవచనాలు గతంలో ఎలా నెరవేరాయో పరిశోధించి చూస్తే బైబిలు దేవుని గ్రంథమని మనకు ఇట్టే తెలిసిపోతుంది. బైబిలులో ఎన్నెన్నో ప్రవచనాలున్నాయి. 2500 సంవత్సరాలకు ముందుగా తూరు సీదోనులను గురించిన ప్రవచనాలు చెప్పబడినవి. అవన్నీ అక్షరాలా నెరవేరాయి. ఈజిప్టు ఏమవుతుందో ప్రవచనాలు ముందుగా చెప్పాయి. ఆ ప్రవచనాలన్నీ సరైన కాలంలో నెరవేరాయి. ప్రవచనాలు మానవుల ఊహపోహలను బట్టి కలిగినవి కావు. గ్రుడ్డివాని చేతిలో రాయిలాగా ఏదో ఒకటి గురికి తగిలితే అది ప్రవచనమెలావుతుంది? బైబిలు ప్రవచనాలు దేవుడు పలికిస్తే ప్రవక్తలు పలికారు. అవి తూచా తప్పకుండా నెరవేరాయి. ఇప్పుడు నెరవేరవలసిన ప్రవచనాలున్నాయి. అవన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయి. శ్రోతలు, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి మరొక బలవత్తరమైన రుజువు ఉంది. ఈ బైబిలు గ్రంథం అనేక మంది జీవితాలలో పరివర్తన తెచ్చింది. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. చెడ్డ మనుషులు మంచి మనుషులయ్యారు. బైబిలు పరివర్తనశీలమైన గొప్ప గ్రంథం. హంతకులు మారిపోయి సాత్వికులయ్యారు. గర్విష్ఠులు పరివర్తన చెంది దీన మనస్కులయ్యారు. యువకులు వయోవృద్ధులు బైబిలు సందేశం విని తమ జీవిత గమ్యమేదో కనుగొన్నారు. వారి జీవితాలు సార్థకమైనవని సాక్ష్యమిస్తున్నారు. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి ఒకటయ్యాయి. తాగుబోతులు తమ దుర్వ్యసనాలను మానేసి స్వస్థచిత్తులయ్యారు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఎందరెందరో ధన్యులై దేవుణ్ణి మహిమపరచిన వారున్నారు. బైబిలు దేవుని గ్రంథమని ఒప్పించడానికి వాదోపవాదాలు అనవసరం. బైబిలుకు బైబిలే సమర్థన. బైబిలు దేవుని గ్రంథమని నమ్మి నీవు అందరికీ అర్థమయ్యేలా బోధించు. అప్పుడు బైబిలే దేవుని చిత్తాన్ని ఆయా వ్యక్తుల జీవితాలలో నెరవేరుస్తుంది. బైబిలు మనుష్యుల జీవితాలలో ప్రవేశించి వారిని దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. బైబిలు పాపిని పరిశుద్ధుణ్ణిగా మార్చగలదు. దేవుని ఆత్మ బైబిలును సత్యగ్రంథమని రుజువుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఎప్పుడూ ఏకీభవించి ఉండడం గొప్ప విశేషం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాత్మ. వాక్యముతో అనగా సత్యముతో పరిశుద్ధాత్మతో మనము ఆరాధిస్తాము. దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని వాక్యాన్ని మనకు వాస్తవం చేస్తాడు. ఆత్మ సహాయంతో మనము దేవుని వాక్యాన్ని వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటాము. కొలసీపత్రికలో పౌలు విశ్వాసుల కొరకై ప్రార్థన చేశాడు. ఏమని? వారు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఉండాలని, ఆయన చిత్తమును వారు పూర్ణముగా గ్రహించాలని, వారు ప్రతి సద్వాక్యమందు సఫలులు కావాలని ప్రార్థించాడు. దేవుని ఆత్మలేనిదే దేవుని వాక్యమును గ్రహించలేము, దానిని జీవితాలకు అన్వయించుకోలేము. వాక్యమును గ్రహించడమే కాదు, దానిని జీవితాలకు అన్వయించుకోవటం కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో ఉండి సాక్ష్యమిస్తాడు, ఇది దేవుని గ్రంథం, ఈ గ్రంథ రచయిత దేవుడే. పరలోకము నుండి దేవుని మాట వినపడుతోంది, రాత రూపంలో కనపడుతోంది. వాక్యము సత్యము అన్నప్పుడు వాక్యమునకు భిన్నమైనదంతా అసత్యం అని అర్థం. ఈ వాక్య సత్యము కోసమై ధైర్యంగా నిలవబడి ఎందరో హతసాక్షులైన భక్తులున్నారు. ప్రత్యక్షం, ప్రేరణ, వెలుగు, అన్వయం అన్నీ పరిశుద్ధాత్మే నిర్వహిస్తాడు. దేవుడు మాట్లాడాడు, అది దేవుని వాక్ప్రత్యక్షం. దేవుడు మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1:1-2 పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు.
శ్రోతలు ఆలోచించండి, ఇద్దరు వ్యక్తుల మధ్య సన్నిహిత సహవాసముంటే వారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు సహవాసము, సంభాషణ ఇంకా గాఢతరమవుతుంది. స్నేహితులు పరస్పరం పలకరించుకుంటారు, క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. దూరాన ఉన్నప్పుడు తమ భార్యలకు భర్తలకు ఉత్తరాలు రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తారు. సమాచార ప్రకటన సాధనాలెన్నో ఉన్నాయి. టెలిఫోనులు, టెలిగ్రాములు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటన్నిటినీ మనము తరచుగా వినియోగించుకుంటూనే ఉన్నాము. హృదయంలో ఉన్న భావాన్ని అవతలి వ్యక్తికి తెలియచేయాలనే మనుషుల తాపత్రయం. సముద్రంలో అలలు ఒకదానితో ఒకటి ఎలా సంప్రదించుకుంటూ ఉవ్వెత్తుగా లేస్తాయో చూడండి. సముద్ర ఘోష దాని భాష. గుడ్డి చెవిటి వాళ్లకు స్పర్శ ద్వారా, సంకేతాల ద్వారా, సంజ్ఞల ద్వారా సమాచార ప్రకటన జరుగుతూనే ఉందిగదా. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడైతే క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రబోధాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇది దేవుని ఏకైక గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. ఈ గ్రంథంలో దేవుని మనస్సు ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. మానవుని నిజస్వరూపానికి బైబిల్ అద్దం పట్టినట్లు అంతా చూపుతుంది. బైబిల్ దేవుని సమగ్ర ప్రత్యక్షం. పాపుల చర్మస్థితి ఎంత ఘోరమో బైబిల్ కన్నులకు కట్టినట్లు చూపుతుంది. విశ్వాసులకు పరలోకమందు ఎలాంటి ఆనందం కలుగుతుందో బైబిల్ చెబుతుంది, చూపుతుంది. బైబిల్ సత్య సిద్ధాంతాలు పవిత్రమైనవి. అందలి ఆజ్ఞలు అందరూ పాటించి తీరాల్సిందే. అందలి చరిత్ర వాస్తవం. బైబిలులోని వ్యక్తులకు చరిత్ర ఉంది. వారి మాటలు నిత్య సత్యాలు, మారని నిజాలు. బైబిలు పఠన వల్ల జ్ఞానులమవుతాము. నమ్మిన వారికి క్షేమము, భద్రత. ఆచరించేవారు పరిశుద్ధులవుతారు. బైబిలు వెలుగు మనకు దారి చూపుతుంది. బైబిలు వాక్యమే భోజనమై మనల్ని పోషిస్తుంది, బలపరుస్తుంది, సంతోషపరుస్తుంది. ఇహలోకయాత్రలో బైబిలు మనకు మ్యాప్ లాంటిది. బాటసారి చేతికర్ర, నావికుని చుక్క అని, వైమానికుని దిక్సూచి, సైనికుని ఖడ్గం. బైబిలు క్రైస్తవుని సౌశీల్య సంపద, పరదైసుకు సోపానం. పాతాళాన్ని మూసేస్తుంది, పరలోకపు తలుపులు తెరుస్తుంది. ఇది యేసు గ్రంథం. క్రీస్తు ఈ గ్రంథమందలి ప్రధానాంశం. బైబిలు మనకు శ్రేయోదాయకం. బైబిలంతా దేవుని మహిమదర్శనమే. మన జ్ఞాపకాలను బైబిలు నింపుతుంది, హృదయాన్ని ఏలుతుంది, మన పాదాలను నడిపిస్తుంది. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను చదవండి. బైబిలు మిమ్మల్ని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. మాట వినకపోతే శిక్షిస్తుంది. అందుకే కవి గానం చేస్తూ అన్నాడు, మదావళము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. అనగా మదించిన నా మనసు అనే ఏనుగుకు ప్రకాశమానమైన దేవుని వాక్యం అంకుశం లాంటిది. దేవుని వాక్యమంతా దేవుని నోటి నుండి వెలువడిన వాక్కు. అందుకే అది ప్రామాణిక గ్రంథం. ఇది దేవుని వాంగ్మూలం. దేవుడు మనకు చెప్పిన మాట, మనకోసమై పలకబడిన వాక్కు. ఈరోజున దేవుడు నీతో నాతో మాట్లాడదలుచుకున్న మాట దేవుని వాక్యం. దైవ ప్రేరితం, దైవాత్మ ప్రేరితం, దేవుని ప్రత్యక్షం. పౌలు తిమోతికి రాస్తూ అన్నమాటే పేతురు తన పత్రికలో కూడా పేర్కొన్నాడు. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. లేఖనమంతా దేవుని ఆత్మ ప్రేరణ వల్ల కలిగినదే. ప్రేరణ అంటే దేవుని నోటి ఊపిరి.
తన భక్తుల ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. పౌలు ద్వారా చెప్పాడు, పేతురు ద్వారా చెప్పాడు. దేవుడు ఇంకా అదనంగా చెప్పేదేమీ లేదు. 2 పేతురు 1:21 ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ గ్రంథాలు రాయటంలో దేవునికి సాధనములుగా వాడబడిన వారందరూ ప్రేరేపించబడినవారు, అనగా దేవుడే వారిని నడిపించాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యములోనికి నడిపించాడు. వారు నడిచారు. ఇందలి భావాలు మాటలు పెనవేసుకపోయాయి. శరీరాత్మలలాగా మాటాభావము ఒకటైపోయాయి. స్వరం లేనిది సంగీతం లేదు, అంకెలు లేనిది లెక్కలు లేవు. అలాగే భావము లేక మాటలు కూడా లేవు. మాటలు ప్రేరేపించబడినవి భావములు కాదు. సైతాను అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడలేదు. అతడు అబద్ధం చెప్పాడు, మాటల్లో అబద్ధం చెప్పాడు. సైతాను బైబిలులోని మాటే తీసుకుని అదే చెప్పాడు, కాని దానికి తప్పుడు అర్థం చెప్పాడు. భక్తులు రాశారు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వారు రాశారు. మోషే రాశాడు, మాట్లాడింది దేవుడు, రాసింది మోషే. నిర్గమకాండం 20:1 దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు, మోషే రాశాడు. మొట్టమొదట దేవుడు పలికిన మాటలు దైవ ప్రేరితమైనవి. ఆ మాటలను రాశారంటే ఆ మాటలు దైవ ప్రేరితములు అని మనం గ్రహించాలి. రచయితలు కాదు, వారు రాసిన మాటలు దైవ ప్రేరితములు. అచ్చం దేవుడు చెప్పిన మాటలే రాయబడినవి. ఈ మాటలు దైవ ప్రేరితమైనవి. ఐరేనియస్ అనే సంఘ పితరుడు అన్నాడు, లేఖనములు లోపరహితమైనవి, సమగ్రమైనవి, సంపూర్ణమైనవి. ఎందుకనగా అవి దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు. 5వ శతాబ్దంలో జీవించిన భక్త అగస్టీన్ అన్నాడు, ఈ గ్రంథాన్ని రచించిన దేవునికి, ఈ మహాగ్రంథకర్తకు తలలు వంచి నమస్కరించాలి. పవిత్ర లేఖనాలు అధికారపూర్వకమైనవి. అందులో మోసం లేదు, అబద్ధమనేది కానరాదు. అలాగే స్పర్జను బైబిలును గురించి చెప్పిన మాట, బైబిలులోని ప్రతి మాట దైవాత్మ ప్రేరితమని నేను రూఢిగా నమ్ముతాను. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు వాడిన మాటలు మన ఆత్మలకెంతో ఆశీర్వాదకరమైనవి. దేవుని మాటలు మన హృదయాలతో మాట్లాడతాయి, మన జీవితాలతో సంభాషిస్తాయి, మనకు బోధిస్తాయి, ఆజ్ఞాపిస్తాయి. దేవుని ఆత్మ వెలుగై మనల్ని వెలిగిస్తే ఈ మాటలు అర్థమవుతాయి, లేకపోతే ఇవి మనకు అసలు బోధపడవు. బైబిల్లోని విషయాలను స్థూలంగా మనం గ్రహించాలంటే గ్రహించగలము గాని అందలి ఆత్మ సంబంధమైన భావమును గ్రహించాలంటే దేవుని ఆత్మే మనకు బోధించాలి. మన మనస్సులను హృదయాలను దేవుని ఆత్మే వెలిగించాలి. 1 కొరింథీ 2:7-9 పౌలు అన్నాడు, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లు బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండింది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారులలో ఎవనికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కారు. ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నది, దేవుడు తనను ప్రేమించేవారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కంటి ద్వారా మనం చూచింది, చెవి ద్వారా విన్నది, హేతుబుద్ధితో వివేచించగలిగింది మాత్రమే మనము గ్రహించగలం. అయితే కొన్ని అతీతమైన సంగతులున్నాయి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసుకు హృదయానికి గోచరములు కావు. అయితే వీటిని మనము గ్రహించగలగాలంటే ఎలా? 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఈ ఆత్మ అన్నిటినీ

మందలి భావం అది కాదు. ఇక్కడ మనము ఉండగానే మన ప్రియ పరిశుద్ధాత్మ మనకు ఎన్నో మార్మిక విషయాలు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు. మత్తయి సువార్త 16:15-17 వరకు యేసు ప్రభువు శిష్యులను అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు? వారు ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను ప్రభువుకు నివేదించారు. అప్పుడాయన అడిగాడు, మీరైతే నేనెవర్నని చెప్పుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడేగాని నరులు నీకు బయలుపరచలేదు. సీమోను పేతురుకు ఈ సత్యాన్ని బయలుపరిచింది దేవుడే, మరెవరూ కాదు. దేవుని వాక్యాన్ని మన హృదయానికి, మన హృదయాన్ని వాక్యానికి తెరువగలవాడు దేవుడే. యేసుక్రీస్తు పునరుత్థానుడైన రోజున ఆయన యమ్మాయు మార్గమున నడుస్తున్నాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయనతో కూడా నడిచారు. సంభాషణ మధ్యలో యేసు జోక్యం కలిగించుకుని అడిగాడు, లూకాసువార్త 24:17-20 వరకు, మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమిటి? వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లెయోపా అనేవాడు ఆయననడిగాడు, యెరూషలేములో బస చేస్తూ ఉండి అక్కడ జరిగిన సంగతులను నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయననడిగాడు. అవి ఏవి అని ఆయన వారినడిగినప్పుడు వారన్నారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇదంతా యేసు ప్రభు అంతకు ముందు చెప్పిందే. రాయబడిన ప్రవచనాలు చెప్పిన సంగతులే. వారు అన్నారు, ఇశ్రాయేలును విమోచించబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. అప్పుడు యేసు ప్రభు లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, వచ్చే పాఠంలో లేఖనములను గురించిన మరికొన్ని విశేషాలను విందాము. అందాక సెలవు. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20.
2: ప్రభు, నా నావును నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడిన అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమ కథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

0: ఉపమానములు అని చెబితేనే దీని వెనుక ఒక గొప్ప సీక్రెట్స్ ఉన్నాయని అర్థమవుతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. మాథ్యూ 24, ఒక టర్నింగ్ పాయింట్ని నేను చూస్తున్నాను. క్రైస్ట్ మరి అర్థమయ్యేలా మాట్లాడుచున్నాడు. అయితే ఈ మాథ్యూ 24లో ఒక డిఫరెన్స్ని చూస్తున్నా. టోన్లో ఒక డిఫరెన్స్ ఉంది, స్పీడ్లో ఒక డిఫరెన్స్ ఉంది, ఏదో ఒక విషయాన్ని స్ట్రాంగ్గా చెప్తున్నట్లు ఒక చరిత్ర ఉంది. ఇందులో ఒక పారబుల్ ఉంది. ఈ అవుట్లైన్ని, దీన్ని వెనుక చరిత్రను ఎలా చూడాలి?
1: ఇప్పుడు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ చూసినట్లయితే, లేక మినిస్ట్రీ మొత్తంగా 33.5 సంవత్సరాలని చెప్తున్నాం కదండి, అది 3 పార్ట్లుగా విభజించాలి. అంటే ఫ్రమ్ బెత్లహేమ్ టు జోర్డాన్, అక్కడ ఆయన బిడ్డగా పుట్టినప్పటి నుండి యోర్దాను వరకు ఒక పార్ట్, యోర్దానులో బాప్తిస్మం పొందడం నుండి యెరూషలేములోనికి ప్రవేశించేంతవరకు ఒక పార్ట్, యెరూషలేములోనికి ప్రవేశించినప్పటి నుండి ఆయన పునరుద్ధానం వరకు ఒక పార్ట్. ఈ 3 భాగాలను వేరువేరుగా అర్థం చేసుకుని చదివితే ఆయనను గుర్చి 3 విషయాలు దొరుకుతాయి. మొదటిగా, ఆయన 100% మనిషి. అంటే ఆయన తను దైవకుమారునిగా ఉన్నప్పటికీ తను ఒక మనిషిగా నిరూపణ. ఆకలి, నిద్ర, బంధుత్వము, తల్లి, తమ్ముళ్ళు అందరూ ఉన్నారాయనకి.
0: ఒక హ్యూమన్ టచ్
1: అదాయన నిరూపిస్తున్నాడు. 30 సంవత్సరాలు ఆయన మనవలే అన్ని విధాలుగా శోధించబడ్డాడని హెబ్రీలుకు చెప్తుంది. సో ఆయన అన్ని విధాలుగా 30 సంవత్సరాలు అందువల్ల నతనయేలు అడుగుతున్నాడు, నజరేతు నుండి మంచి వెలువడుతుందా? అంటే నజరేతులో ఉండి ముగించి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు నజరేతు నుండి నేరుగా యోర్దానుకొచ్చాడు. అక్కడొచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? బ్యాప్టిజం. ఇప్పుడు ఆయన వచ్చి మరొక పార్ట్, మినిస్ట్రీ పార్ట్. ఆ మినిస్ట్రీ పార్ట్ మిగతా 3.5 సంవత్సరాలు చేస్తున్నాడు. ఇందులో ఆయన మరలా అడుగుతున్నాడు, జనులు నన్ను ఎవరంటున్నారు, నన్ను గురించి ఏమంటున్నారు? కొందరు ప్రవక్తనియూ, కొందరు యిర్మీయానియూ, మరికొందరు ఆ బాప్తిస్మకుడు యోహానని, కొందరు ఏలియాని ఆయన గురించి చెప్తూ ఉన్నారు. సో ఆయన యొక్క మినిస్ట్రీ పార్ట్.
0: తరువాత మీరేమనుకుంటున్నారని ప్రశ్నించారు,
1: ఎవరనుకుంటున్నారని వారిని అడుగుతున్నాడు, వారి గ్రహింపును తెలుసుకుంటున్నాడు. తరువాత ఆయన యెరూషలేములోనికి ప్రవేశించక ముందుగా ఆ రూపాంతర కొండపైన ఆయన తేటగా చెప్తున్నాడు, మనం యెరూషలేములోనికి వెళ్ళబోతున్నాం, ఇకపై జరిగే సంభవాలు. అయితే యెరూషలేములోనికి ప్రవేశించే పార్ట్ వచ్చి, ఇప్పుడు ఒక ఉదాహరణకు కింగ్ ఒకరు ఉన్నారనుకోండి, తన దేశాన్ని పట్టుకోవాలి, తన దేశాన్ని పోగొట్టుకున్నాడు, అది పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్,

0: అలాగే ఇక్కడ దావీదు కొరకు వెయిట్ చేస్తున్నాడు. అతడు చేంజ్ చేస్తున్నాడు, లోపల పట్టణాన్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని పట్టణాలు పట్టుకున్నా గానీ హెడ్ క్వార్టర్స్లోకెళ్ళి అక్కడున్నటువంటి ప్యాలెస్లో కూర్చుంటేనే గాని ఆయన కింగ్. ఇప్పుడు క్రైస్ట్ వచ్చి యెరూషలేంలోనికి వచ్చేప్పుడు కింగ్గా వస్తున్నాడు. ఇంతవరకును ఆయన వచ్చి పట్టుకుంటూ వస్తున్నాడు. గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచి దాని కంట్రోల్కి తెస్తున్నాడు. పిశాచిని జయించి దాని కంట్రోల్కి తెస్తున్నాడు. రోగాన్ని జయించి అన్నిటిని జయించి చివరికి యెరూషలేంలోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్గా ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఆ కింగ్ యొక్క టోన్, కింగ్ యొక్క అథారిటీ, కింగ్ యొక్క ఆ జైజాంటిక్, అదే వాక్యం చెప్తుంది, యెరూషలేములోనికి ఆయన ప్రవేశించేది, ఆయన వెంటే వెళుతున్నటువంటి ఆ శిష్యులు ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అలా ఆశ్చర్యపడుతున్నారంటే, సాధారణంగా నడిచి వచ్చిన ఆయన కింగ్గా నడిచొస్తున్నాడు. ఒక కింగ్లో ఆ జైజాంటిక్ ఉంటుంది కదా, ప్రోటోకాల్, చూపు, మాట అన్నిటిలోనూ నేను ఆ యొక్క ఆ అధికారం అది అలా క్రీస్తులో ప్రవేశిస్తుంది. అట్లే ఆ గాడిదపైన అలా లోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్ ప్రవేశిస్తున్నాడు, తర్వాత నడిచి వస్తాడు. ఒక కింగ్ నడిస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది. సో ఆ కింగ్ యొక్క అంతా కూడా అక్కడ వచ్చి ఎక్స్పోజ్ అవుతుంది, ఆయనలో నుండి మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. అందువల్ల మీరు చూసినట్లయితే లోనికి ప్రవేశించిన వెంటనే అందరినీ కూడా అక్కడ తోలివేస్తున్నాడు. పట్టణంలోనికి ప్రవేశించి దీనికి ముందు ఎప్పుడు కూడా ఆయన ఈ విధంగా చేసినట్టుగా ఉండదు. మీరు బాగా గమనిస్తే టోటల్ ఇస్రాయిలులో ఆయన వాక్ చేస్తూ, అంటే మినిస్ట్రీ చేస్తూ గలీలేక వెళ్లడం, బెత్సయిదా, ఇక్కడ అక్కడ అన్ని చోట్లకి వెళ్తున్నాడు, ఎరికో అంతటా వెళ్తున్నాడు. కాని ఎక్కడ కూడా ఎవరిని కొట్టినట్టుగా ఉండదు, మాట్లాడుతూ వస్తాడు. కాని లోనికొచ్చిన వెంటనే త్రాళ్లతో కొరడా చేసి త్రోళివేస్తున్నాడు. చూడండి, అదే కింగ్ యొక్క అథారిటీ. దానిని మీరొచ్చి యెరూషలేములోనికి ప్రవేశించే ఆ నాలుగు సువార్తల్లోనూ ఆయన యెరూషలేములోనికి ప్రవేశించేదే మీరు వేరుగా చదవాలి. చదివి చూడండి, ఒక కింగ్, ఒక ప్రోటోకాల్, అది అట్లే మీకు తెలుస్తుంది. అదే క్రైస్ట్ అలా లోనికొచ్చి ఆయన చూసినట్లయితే దేవాలయం చుట్టూతో తిరిగినట్టుగా చూడగలం. ఏంటి దేవాలయం చుట్టూతో తిరుగుతున్నాడు, ఈయన దేవాలయం చూసింది లేదా అంటే అది కాదు. ఒక కింగ్ వచ్చి నా ప్యాలెస్ ఎలాగుంది, ఆ ప్యాలెస్ని అలా ఏం చెప్తారు, అలా చూస్తారు కదా, అన్ని సరిగ్గా ఉన్నాయా అని చూస్తారు కదా, ఆ విధంగా చూస్తున్నాడు. అందువల్ల అక్కడ క్లీన్గా అన్నిటినీ తోలివేస్తున్నాడు. యోచించండి, ఒకే వ్యక్తిగా తను తోలివేస్తున్నాడు, ఎవరైనా అడ్డుకున్నారా,
1: ఏమీ దగ్గరకొచ్చారా,
0: కింగ్ ఏది చేసినా సిటిజన్ అడగలేడు. అదే అక్కడ జరుగుతుంది. సో క్రైస్ట్ యొక్క ఒక ఫుల్ జైజాంటిక్ అదెక్కడ వరకు వస్తుందని చూస్తే గెత్సెమనీ వరకు వస్తుంది. గెత్సెమనీలో ఒకడు పట్టుకోవడానికి వస్తాడు కదా, పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈయనే అడుగుతాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు అన్న వెంటనే అతను చెప్తాడు, నజరేయుడైన యేసును వెతుకుతున్నాం. వెంటనే చెప్తాడు, నేనే ఆయననంటాడు. ఈయనే చెప్తాడు. చెప్పిన వెంటనే వాక్యం చెప్తుంది, వారు వెనుకకు తగ్గి నేల మీద పడినట్టుగా ఉంటుంది,
1: భయపడ్డాడు.
0: ఆహా, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నేనే అన్నందుకు ఇంగ్లీష్లోని మాట ఐయామ్. ఇది ఏ ఐయామ్ తెలుసండి, నిర్గమాకాండములో మోషే ఆయనని అడుగుతాడు, మీరెవరని చెప్పాలి అంటే ఐయామ్ హూ ఐయామ్ ఉన్నవాడను. ఆ టోన్ ఇక్కడ విన్న వెంటనే వీరు నిలబడలేకపోయారు. ఏంటంటే కింగ్ పవర్ బయటపడుతుంది, ఈయన తాకలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు, ఐయామ్ అన్న వెంటనే వెనక్కి తగ్గి పడుతున్నారు. అందరూ క్రీస్తును ఆ ఫోటోలో బిగించి చాలా సాఫ్టు, ఎంత కొట్టినా ఊరుకుంటాడు, ఏం చేసినా ఆయన దీర్ఘశాంతుడు, ఎంతో సాఫ్ట్ అనుకుంటారు. క్రైస్ట్ దగ్గర మరొక ముఖం కూడా ఉంది, మరొక యాంగిల్ కూడా ఉంది, ద జైజాంటిక్ గాడ్, ద ఆల్మైటీ కింగ్. ఆయన వచ్చి నిలిచాడంటే అదే మీరు చూడండి, ఓల్డ్ టెస్టమెంట్ అయినా న్యూ టెస్టమెంట్ అయినా సరే రెండిటిలోనూ దేనికి జనులు భయపడతారని చూసినట్లయితే క్రైస్ట్ యొక్క కోపానికి. సామ్స్ 2లోనూ ఉంటుంది, కీర్తనలు 2లో రెవల్యూషన్ 6:15-16 వచనాల్లో చదివితే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినమునకు తాళజాలినవాడెవడని ఉంటుంది,
1: నిలబడలేరు,
0: నిలబడనే లేరు. క్రైస్ట్ని మనం వేరే విధంగా చూస్తున్నాం. ఎప్పుడు మనం చెప్తుంటాం, ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, ఒకరోజు జడ్జ్, ఆ రోజు ఆయన ముందు నిలబడలేరు. ఆ విధంగా స్టార్ట్ అయ్యేదే 24th chapter లోనికి వస్తున్నాడు.
1: అలాగే మనం తరచూ చూస్తుంటే ఆ క్రాస్ ఆయన పొందిన శ్రమలు గుర్తు చేసుకుంటే ఒక సాఫ్ట్నెస్ వచ్చినట్లు ఈ వైపు తెలుస్తుంది. ఈ వైపును మనం విడిచిపెడుతున్నామేమో అనిపిస్తుందో థింకింగ్ మనం సహజంగా ఉంది.
0: లేదా ఆయన వచ్చి ఒక ప్రక కింగ్, ఒక ప్రక ప్రీస్ట్, ఆయన రెండును మెల్కీసెదకు యొక్క క్రమం అని చెప్తారు, ఆ క్రమం అంటారు. ఒక ప్రక కింగ్ యొక్క తత్వాన్ని ఆయన వదలలేదు. పిలాతుతో మాట్లాడేది చూడండి, పిలాతు చెప్తాడు, నేను విడుదల చేస్తా ఇది అది అంటాడు. ఆయన చెప్తాడు, పరము నుండి ఇవ్వబడితే గాని నీ యొద్ద ఏమీ లేదు, నువ్వు మౌనంగుండి నోరు మూసుకొని అర్థం.
1: అదేమంటే ఈక్వల్గా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు.
0: ఒక ప్రిజనర్ కింగ్తో మాట్లాడినట్టుకుండదు, ఒక కింగ్ మరొక గవర్నర్

0: తనకుతో మాట్లాడినట్టుగా ఉంటది. నువ్వు గవర్నర్, నువ్వు కింగ్ కాదు. అయితే నేను కింగు. తన్నడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా, నువ్వు చెప్పినట్టుగానే అంటాడు.
1: ఆ టోన్లోనే
0: అంటే ఎటువంటి ఒక ప్రిజనర్ను తన్ను విడుదల చేయమనడాని కొరకే గవర్నర్తో
1: మాట్లాడతాపంగా
0: నుంచుంటారు. ఇప్పుడు మనవాళ్లే సాధారణంగా ఒక గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలంటే మనం నిలబడే తీరే వేరుగా ఉంటుంది. అవునండి, కాని ఆయన నిలుచున్నప్పుడే అతనడుగుతున్నాడు ఈయన్ని, ఏంటి మీరు యూదులకు రాజా? అవునని కూడా చెప్పడాయన, నువ్వు చెప్పినట్టే అంటాడు. ఎంతటి ఒక ఇది ఆయన. ఆ క్రీస్తుని మీరు అట్లే అభిమానించగలరు అందులో. అయితే అదే సమయంలో నా జనుల కొరకు నేను కొన్ని కార్యాలు చేయవలసి ఉన్నవి, అందులకు నేను అప్పగించుకుంటున్నాను. అందులకు ఎంత గొప్ప ధైర్యం కావాలో తెలుసండి.
1: అదొకటి. అయితే ఈ పవర్ఫుల్ అయిన సిచ్యువేషన్లో మన కోసం ఆయన దిగొచ్చాడు అని తలంచితేనే, మనం సహజంగానే దిగొస్తేనే నేనెందుకు నీకోసం మాట్లాడాలి అని అంటారు. అలా కామన్ టర్మ్స్లో ఇలా గొప్ప జైజింటి కాల్మేటి గాడ్ మరి ఏ మిస్టేక్ చెయ్యలేదు ఆయన, అలాగున దిగొచ్చి ప్రజల కోసం మరి అది అనుకుంటూనే ఒకలా ఉంటుంది.
0: అదే లవ్ ఆఫ్ క్రైస్ట్.
1: అవును,
0: క్రీస్తు యొక్క ప్రేమ అని మనం అంటున్నాం కదండి. అది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. యోహాను 13వ అధ్యాయం తండ్రి ఆయనకు సకల అధికారం ఇచ్చాడనే ఉంటుంది. దీనిని యేసు ఎరిగినవాడై అని ఉంటుంది. తను తాను దేవుని యొద్ద నుండి వచ్చినది, ఆ తండ్రి తనకు అన్నిటినీ అప్పగించాడనియూ తాను తండ్రి వద్దకు వెళ్లవలసినది యేసు ఎరిగినవాడై అని ఉంటుంది. ఇప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? విశ్వమంతటి యొక్క మొత్తం పవరు ఎవరికిచ్చాడు?
1: అనుగ్రహించాడు,
0: క్రీస్తు చేతికిచ్చాడు. ఎప్పుడిస్తున్నాడంటే రేపు సిలువలో కొట్టబడుతున్నాడంటే ఈ నైట్ ఇస్తున్నాడు. ఇంతటి పవర్ని చేతిలో పెట్టుకుని దెబ్బను మీరు పుచ్చుకుంటారా? ఈరోజు ఒక సాధారణ చిన్న పోస్టింగ్లో ఉన్నవారే కారులో నుండి దిగేప్పుడే నేనెవరు తెలుసా, ముందు నలుగురు అన్న వస్తున్నాడు జరగండి జరగండి అంటారు.
1: అవును,
0: అయితే ఇంతటి పవర్ని ఉంచుకుని ఒక 12 శిష్యుల కాళ్ళు కడగడం అనేది ఎటువంటిది?
1: దీన్ని
0: అనుకుని చూడలేము. ఇది వచ్చి జైజాంటిక్ యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఇది లవ్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఈ రెండిటినీ ఒక్కటిగా చూస్తేనే మీరు క్రైస్ట్ని చూడగలరు. ఒక కాయనికి రెండు సైడ్లు ఉన్నట్టుగా ఆయన. సో క్రైస్ట్ని మనం ఇంకా ఈ లవ్ యొక్క పరాకాష్ఠని మనం చూడలేదు. మనం ఒట్టిగానే మనందరి కొరకు సిలువలో కొట్టబడ్డాడు సిలువలో కొట్టబడ్డాడు అనేటువంటిది ఒక టర్మ్గా మార్చేశాం. అందులో ఉండగలిగిన ఒక డెప్త్ని మనం చూడలా. క్రీస్తు యేసు రాజై ఉన్నాడు రాజై ఉన్నాడని చెప్పి ఆయన జైజాంటికిని మనం చూడలేదు. యోచించి చూడండి, అంతటి ఒక బ్రహ్మాండమైన విశ్వమును సృష్టించిన దేవుడే ఇంతటి ఒక అణువును సృష్టించాడు. అంత పెద్దది సృష్టించగలడు, ఇంత చిన్నది సృష్టించగలడు. ఆ దేవుడు మరియా గర్భములో పిల్లవానిగా కూడా ఉండగలడు. అలాగంటే ఆయన యొక్క జైజాంటిక్ తన్మయాన్ని అలా కుదించడం కుదురుతుంది, అలాగే ఎస్టాబ్లిష్ చేయడం ఆయన వల్ల కుదురుతుంది. క్రైస్ట్ని మీరు అభిమానించగలరు, మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం, ఇంకా చెప్తాం, ఇంకా మాట్లాడతాం. ఆయన లాంటి ఒక దేవుణ్ణి మీరు చూడలేరు.
1: ఈ ఉపమానములు అంటే ఈ మాథ్యూ 24లో మీరు చెప్పినట్లు లోపల ప్రవేశించాడు, మాట్లాడాడు. అయితే చాలా స్ట్రాంగ్ అయిన ఒక పారబుల్ వస్తుంది. ఈ మాథ్యూ 24లో ఉన్న ఈ పారబుల్ గమనిస్తే ఒక ఫిగ్ ట్రీ అని చెబుతూ ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈ ఫిగ్ ట్రీ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో చెట్లను ఆయన సృజించాడు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వవచ్చును. పర్టిక్యులర్గా ఫిగ్ ట్రీ అని చెప్పి వస్తుంది. ఈ ఫిగ్ ట్రీని గురించి ఎందుకిలా చెప్తున్నాడు, అలా ఏంటి సీక్రెట్ ఉంది అనే విషయం ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: ఈ ఫిగ్ ట్రీ యొక్క చరిత్ర, యాక్చువల్లీ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న వెనుక చరిత్ర ఏంటి?
1: మొదటిగా ఇది పెట్టుకుని క్రైస్ట్ ఏం చెప్పదలుస్తున్నాడు అనేటువంటిది చెప్పేద్దాం. ఈ రోజు బేస్ ఇచ్చేద్దాం. మొదటిగా అందరూ ఈ ఫిగ్ ట్రీ యొక్క బేస్ని చూడటం లేదు, అందరూ ఉపమానాన్ని మాత్రమే చూస్తున్నారు. అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకోండి.
0: కార్యక్రమం ఉపమానములు
1: రహస్యములు. మొదటిగా ఉపమానం అంటే సీక్రెట్ అనేది మనం వీరికి చెప్పి ఉన్నాం. ఈ ఫిగ్ ట్రీ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ని మనం చూడక ముందుగా దాని బేస్ కొంత చూడాలి. అది ఏంటని అడిగితే, ఒకరోజును క్రీస్తు అంటే ఏంటని అడిగితే, యేసుక్రీస్తు యెరూషలేములో బస చేయలేదు, ఒకరోజు కూడా ఆయన యెరూషలేములో నిద్రపోలేదు. పట్టణంలోకి వెళ్ళి పని ముగిస్తాడు, ఆ రోజు పరిచర్య చేసి తిరిగి వస్తాడు. కారణం ఏంటంటే, కింగ్ వచ్చి క్యాపిటల్ సిటీ లోపటే ఉండాలి, అక్కడుండాలి. ఈయన కింగే, అదొక క్యాపిటల్ సిటీయే, కాని అఫీషియల్గా కింగ్ కాలేదు. సో అందువల్ల ఆయన తిరిగి వచ్చేస్తాడు. వచ్చి బెతనియాలో ఉంటాడు, ఒలివ కొండ దగ్గర ఉంటాడు. సో బయటే బస్సు చేస్తాడు, కానీ లోన్ ఉండడు. అలాగే ఉంటుంది మీరు చదివితే. సో ఆ విధంగా ఉంటున్నప్పుడు, ఒకసారి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కి రావడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని శుద్ధం చేస్తాడు. సెకండ్ టైం వచ్చేప్పుడు నడిచి వస్తాడు. వచ్చేప్పుడు వచ్చేదారిలో ఆకలేస్తుంది. ఆకలైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక అంజూరపు చెట్టును చూసి ఆ అంజూరపు చెట్టును శపిస్తాడు. దానికి ఫలము లేనందువల్ల శపించడం జరుగుతుంది. అదిను వాక్యం తెలియజేస్తుంది, అది ఫలమిచ్చేటువంటి కాలము కాదనేటువంటిది కూడా అక్కడ ఉంటుంది. దీనిని బట్టి ఒక క్రైస్తవ తెగవారు, ఆ గ్రూప్ వారు ఏం చెప్తున్నారంటే, చూడండి, యేసుక్రీస్తు దేవుడై ఉన్నట్టయితే ఇలా ఫలమిచ్చేటువంటి కాలము కాదని తెలిసుండాలి. అలా ఫలము లేకపోతే కోపగించి ఒక చెట్టును శపిస్తాడా? అలాగైతే ఆయన్ని చూడండి, ఒక సాధారణమైన మనిషే అని చెప్తూ ఉంటారు. క్రైస్టు వచ్చి 40 దినాలు తినకుండా ఉపవాసం ఉండేడు. ఒకపూట ఆకలేస్తే కోపగించేటువంటి మనలాంటి వ్యక్తి కాదాయన. ఒకవైపున ప్రసంగం చేస్తున్నాడు, 3 రోజులు తినకుండా ఉన్నాడు. ప్రసంగం ముగిస్తున్నాడు, ముగించి జనసమూహానికి ఆహారం పెడుతున్నాడు, ఆయన భోంచలేదు. ఒకసారి ప్రసంగం ముగించి చెప్తాడు, రండి మనం అద్దరికి వెళ్ళి భోంచేద్దామంటాడు. అటు వెళ్ళినప్పుడు జనసమూహం వచ్చేస్తారు, వారిపై కనికరముతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఆకలి నిమిత్తము ఆ చెట్టును శపించేంతగా
0: ఆయన
1: వీరి దృష్టిలో వచ్చి అదే చెప్తా, మా దేవుని గురించి మాకే తెలుసు, తెలుసుకోవాలంటే అడిగి తెలుసుకుంటే మనం చెప్తాం. దానిని గురించి వారికి తెలియకపోవడం వల్ల చూడండి, ఆయన ఫలం కొరకు చెట్టును శపించాడు. లేదు లేదు, ఫిక్ట్రీ వెనుక ఏముందంటే, ఫిక్ట్రీ వచ్చి ఇస్రాయేలు దేశాన్ని సూచిస్తుంది. యిర్మీయా 24:5 ఉంటుంది. ఫిక్ట్రీ అనేది ఒక గుర్తు కొరకే ఇస్రాయేలు దేశానికి దేవుడు ఇచ్చినటువంటిదిగా ఉంది. మీరు చెప్పారు కదా అనేక చెట్లని, ఒక్కొక్క చెట్టు వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ చెప్తాడు. ఉదాహరణకు ఆలివ్ ట్రీ ఉంది కదా, బైబిల్ అంతటా ఆలివ్ చెట్టు గురించి చెప్తూ వస్తాడు. ఈ ఒలివ చెట్టు దేన్ని సూచిస్తుందంటే, జకరియా 6 ఉంటుంది, ఇస్రాయేలీయుల యొక్క సేవకులను గురించి చెప్పబడుతుంది. అదేవిధంగా ద్రాక్ష వినియాడ్, ద్రాక్ష వలులను చూస్తున్నారు కదా, ఇది దేని గురించి చెప్పబడిందంటే, యెషయా 5:10 ఇది ఇస్రాయేలు జనుల గురించి చెప్పబడింది, గోత్రములను గురించి చెప్పబడింది. అదేవిధంగా ఫిక్ట్రీ అనేది ఇస్రాయేలు దేశాన్ని గురించి, జియోగ్రఫికల్, దాని వ్యవస్థను గురించి సూచిస్తుంది. అప్పుడు ఆయన ఇస్రాయేలు దేశంలోనికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ ఫిక్ట్రీని చూస్తున్నాడు. దాని అర్థమేంటంటే, నేను ఇస్రాయేల్ మెయిన్ పాయింట్లో ఎంటర్ అవుతున్నాను, ఇప్పుడు అందులో ఫలం లేదు. దాని అర్థం, ఈయన్ని ఇస్రాయేలీలు అంగీకరించడానికి చోటు లేదు. అప్పుడు ఈయనేం చేస్తున్నాడు, దాన్ని శపిస్తున్నాడు. దాని అర్థమేంటంటే, ఇస్రాయేల్ని శపిస్తున్నాడు. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక, ఎందుకంటే ఇది కాపు కాయని కాలం, రోమీయుల అధికారంలో ఉన్నారు. కానీ కాపు కాలంలో వారేం చేయలేదు, ఫలమివ్వలేదు. సో ఇప్పుడు ఆయన శపిస్తున్నాడు. ఏది శపిస్తున్నాడు? ఫిక్టరీ దేనికి సూచనగా ఉంది? ఇస్రాయేలు కంట్రీకి సూచన. సో శపితమవుతుంది. ఆ తర్వాత ఇస్రాయేలు దేశం 1850 లేకుండా పోయింది, చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు వీరు అడుగుతున్నారు, సూచనలు, అంత్యకాల సూచనలు చెప్పమంటున్నారు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, అంజూరపు చెట్టు చిగిరించడం మీరు చూసినప్పుడు దాని అర్థమేంటి? నేను శపించా, అది చిగిరించకుండా పోయింది. అది చిగిరించడం మీరు చూసినప్పుడు దానితో కంపేర్ చేసి చూడాలి. దాని అర్థమేంటంటే, ఇస్రాయేలు దేశం మరలా ఏర్పాటు కావడం మీరు చూసినప్పుడు, ఇస్రాయేలు దేశము ఏర్పాటు కానేలేదు. ఎప్పటినుండి కాలేదు? బాబిలోనియన్ పీరియడ్ నుండి అది ఫామ్ కాలేదు. బాబిలోన్లో నెబుకద్నెజరే మొట్టమొదటిగా ఇస్రాయేలీయులను తీసుకెళ్తున్నాడు. ఆ సిద్కియా రాజు కాలంలో, యెహోయాకీను కాలంలో పోతుంది. అలా రాజ్యం పోగొట్టుకున్న తర్వాత ఇస్రాయేలు దేశం విడుదల కానేలేదు. యేసుకాలంలో కూడా విడుదల కాలేదు. వారు రోమీయుల అధికారం క్రిందే ఉండేరు. అలా యేసు తర్వాత బైసాండియర్స్ తర్వాత రిఫార్మ్డ్ రోమన్ ఎంపైర్, అటు తర్వాత టర్కీ వారు. అలా వారు ఎవరి దగ్గరైనా ఏం చేస్తున్నారు? బానిసలుగా ఉండేరు. అప్పుడే యేసు చెప్పారు, ఇస్రాయేల్ అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు. దాని అర్థమేంటి? ఇస్రాయేల్ దేశం ఏర్పడేది, మరలా ఏర్పడేది మీరు చూస్తున్నప్పుడు.
0: ఈ విషయం 2000 ఇయర్స్ బ్యాక్ క్లియర్గా చెప్పేశారు,
1: ఎంతో స్పష్టంగా. ఇందులో అలా చెప్తూ మరొక మాట ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు అందులో కొమ్మ లేతదై చిగిరించేప్పుడు 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు.
0: అవును,
1: లేత కొమ్మ అంటే ఏంటని అడిగినట్లయితే, ఆ యెషయా 11లో ఉంది, యెషయా గ్రంథము 11:1 11:1లో ఉంది, లేత కొమ్మ అనేది కింగ్. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అనేదానికి అర్థమేంటంటే, యెషయి కుటుంబం నుండి చివరిలో లాస్ట్లో ఏం జరుగుతుందంటే, ఒక కొమ్మ చిగిరించడం, ఒక రాజు ఉద్భవించడం అనేది జరుగుతుంది. అది యేసును గూర్చిన ప్రాఫసీ. అంటే దావీదు వంశంలో యూదాగోత్రంలో చివరిగా యేసు వస్తాడనేది ప్రాఫసీ. ఇప్పుడిక్కడేం చెప్తున్నాడు, అంజూరపు చెట్టు వల్ల, ఇస్రాయేల్ దేశం వల్ల ఒక ఉపమానము, ఒక రహస్యము మీరు నేర్చుకోండి. అందులో లేత కొమ్మ చిగిరించును. ఆ కొమ్మ నుండి చిగిరించే మొదటి ఫస్ట్ బోర్న్ అని చెప్పడం, మొదటి రాజు వచ్చునప్పుడు అప్పుడు వసంతకాలము సమీపమైనదని ఎరుగుదురు. ఆయన ద్వారమునొద్దకొచ్చాడు. ఇస్రాయిలు దేశానికి మొట్టమొదటిగా కింగ్ ఎప్పుడొచ్చాడని చూసినట్లయితే, బబులోను కాలం తర్వాత, యేసు చెప్పిన తర్వాత ఎప్పుడు వచ్చాడంటే 1948 మే 14 డేవిడ్ బెన్కురియన్ అనే అతడే మొదటి కింగ్. అంతవరకు 1850 సంవత్సరాలు ఇస్రాయేల్ దేశం లేదు. అంటే ఆ ఇస్రాయేల్ దేశం అన్నది టర్కీ కంట్రోల్లో ఉండింది. ఆ 1917 వరకు టర్కీ కంట్రోల్లో ఉండింది. 1917 to 1948 వరకు ఆ బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉండింది. 1917 ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వారు దాన్ని జయిస్తున్నారు, గెలిచి వారి కంట్రోల్లోకి వెళ్తుంది. అప్పుడూ వారి క్రిందే ఉండారు. సో ఈ కాలంలోనే ఇస్రాయేల్ దేశం ఏర్పడడానికైనా అన్ని పనులు జరుగుతున్నాయి. అది ఒక చక్కటి ప్రాసెస్. అది ఎలా దేవుడు జరిగించాడు అదే నేనెప్పుడు చెప్తాను. దేవుడు మీకు ఒక కార్యం జరిగిస్తాడంటే కొన్ని సమయాల్లో సడన్గా జరుగుతుంది, కొన్ని సమయాల్లో దానికైనా ప్రిపరేషన్ జరిగిస్తాడు. ఆ యొక్క ప్రిపరేషన్ పీరియడ్ని మీరు తెలుసుకున్న వారైతే దేవుని యొక్క ప్లాన్ మీకు తెలుస్తుంది. కడుపులో బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డ ఎదుగుతున్న క్రమేణా దేవుని దగ్గరికి వెళ్ళి రిబ్కా తన గర్భములో ఉన్న శిశువులను గురించి దేవుని అడిగినట్టుగా ఆ శిశువును గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. అలా పుడుతున్నప్పుడు ఆ బిడ్డను గూర్చిన ఒక విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక కార్యం దేవుడు చేయనారంభించినప్పుడు మనం అడిగినట్లయితే దాని గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. 1917లో ఫస్ట్ వరల్డ్ వార్ ముగింపు, 1918లో బాల్ఫోర్ డిక్లరేషన్. అంటే ఆ ఇంగ్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్, ఆయన వద్ద ఒక కోరిక ఇవ్వడం జరుగుతుంది. ఎవరంటే సర్ వైస్మెన్ పెడుతూ ఉన్నాడు. ఈయన ఒక యూదా డాక్టర్. ఈయన పెడతాడు ఎందుకంటే ఈయనే ఈ పేలుడు మందు కనిపెట్టించినవాడు ఇంగ్లాండ్కి ఫస్ట్ వరల్డ్ వార్ని జయించడానికి. అప్పుడు రాణిగారు అడుగుతున్నారు, మేము జయించడానికి మీరే కారణం, మాకు ఈ పేలుడు పదార్థాన్ని కనిపెట్టించింది మీరే, మేము మీకు ఏదైనా చేయాలని ఇష్టపడుతున్నాం, మేమేం చేయొచ్చు మీకు, మీరు ఆశపడింది చెప్పమని అడిగిన వెంటనే సర్ వైస్మెన్ చెప్పాడు. ఆ సర్ బిరుదు ఆయనకిచ్చారు. వైస్మెన్ చెప్పాడు, మా దేశాన్ని, ప్రజల్ని 1850 సంవత్సరాలు వారువారు పరిపాలించారు. మా దేశం ఎవరెవరో చేతుల్లో ఉండింది, ఎవరు కూడా మాకు తిరిగి ఇవ్వడం లేదు. ఇప్పుడు మీ చేతిలో ఉంది, నాకు మీరు ఏదైనా చేయాలనుకుంటే మా దేశాన్ని మాకు తిరిగిచ్చేయండి అని అడిగాడు. ఇది రాణిగారు అక్సెప్ట్ చేశారు. విక్టోరియా అక్సెప్ట్ చేసి ఏం చేశారంటే, ఆ రోజు విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్, ఆయన దగ్గర చెప్పి బాల్ఫోర్ డిక్లరేషన్ అని పెట్టించి ఇస్రాయేలు దేశం మరలా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి, ఇంకా అప్పుడు కూడా ఇంగ్లాండ్ వచ్చి స్వతంత్రం ఇవ్వలా, వారు వలస రావడానికైనా అనుమతినే ఇచ్చింది. అదిను ఎలా ఇచ్చారని అడిగితే, ఆ ఇస్రాయేలు దేశం ఆనాడు 3 భాగాలుగా వేరు చేయబడింది. 3 భాగాలంటే 3లో 2 భాగాలు అరేబియా వారికిని, 1 భాగం ఇస్రాయేల్ వారికి ఇవ్వడం జరిగింది. 1 భాగంలో మీరేం చేయవచ్చు, వలస రావచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 1918 to 1948 ఇస్రాయేల్ దేశం ఏర్పడటానికి రంగము సిద్ధము చేయబడింది. 1948 ఈ ప్రొఫెసీ, అంజూరప చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి, ఇస్రాయేలు దేశం ఏర్పడింది, లేతకొమ్మ మొదటి రాజు డేవిడ్ బెన్ కురియన్ వచ్చేశాడు, ప్రభు చెప్పినట్టుగా తుల్యముగా ప్రవచనం నెరవేరడం అయ్యింది. ఇందులో మనకేంటి ముఖ్యమైందంటే, ఇదే విషయాన్ని లూకా 21లో యేసు మాట్లాడుతున్నాడు. 29:30లో లూకా 21:29-30 ఉందండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును,
0: ఆల్ ద ట్రీస్.
1: ఇక్కడొచ్చి ఫిగ్ ట్రీ మాత్రం చెప్తున్నాడు. లూకా మెన్షన్ చేసేప్పుడు ఆయన ఇంకా మిగతా వారిని అడిగి తెలుసుకుని మరొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మిగతా వృక్షాలను చూడండి, ఎంతటి క్రైస్ట్ యొక్క ప్రాఫిటికల్ వోడో చూడండి. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించడం ఇస్రాయేల్, దీనికి గుర్తింపు ఇస్రాయేల్ చిగురించడం మాత్రమే కాదు, మిగతా వృక్షములను కూడా చూడండి. అక్కడ ఏమి రాసుందండి? సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి. ఉందండి, మిగతా దేశాలు కూడా ఏం కావాలి ఆ సమయంలో? చిగురించాలి, ఏర్పడాలి. ఇస్రాయేల్ దేశం ఇంతవరకు 3 సార్లు చిగురించింది. అందులో మొదటిసారిగా ఐగుప్తులో నుండి వారు వచ్చారు. 2వసారి ఎలుబాబేలు నాయకత్వంలో దేవాలయం కట్టడానికి వచ్చారు. ఇది 3వసారి. మొదటిసారి వచ్చినప్పుడు ఐగుప్తు నుండి వారు వచ్చారు. సెకండ్ టైం వచ్చినప్పుడు వారు బబులోను నుండి వచ్చారు. అయితే ఈ ట్రిప్ చూడండి, ఇస్రాయిల్ మాత్రం చిగురించలేదు. 1948లో వారి యొక్క ఇండిపెండెన్స్ డే. అయితే ఆ పీరియడ్లో అతి తక్కువలో 60 దేశాలు ఇండిపెండెన్స్ పొందుకున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, తర్వాత బర్మా వరకును. 1967లో మలేషియా. అంతవరకును చూసినట్లయితే ఎందుకు 67 అంటే
0: సీజన్? ఒక
1: ఇండిపెండెన్స్ సీజన్ అది. ఎందుకు 67 అంటే జెరూసలేం వచ్చింది 67లో. ఈ పరివర్తన కాలంలోనే దాదాపు 60 దేశాలకు పైగా చిగురించాయి. ఈ లూక్ 21:29-30 అలాగే నెరవేరింది. యేసు చక్కగా చెప్తున్నాడు, ఇస్రాయేలును చూడండి,
0: ఇతర దేశాలు,
1: మిగతా దేశాలను చూడండి,
0: ఇతర చెట్లను,
1: వృక్షాలను చూడండి, అవి చిగురించడం మీరు చూసినప్పుడు ఎటువంటి ఒక ప్రొఫెసర్ చూడండి. ఇన్ని దేశాలు ఇండిపెండెన్స్ కావడం అనేది ఇంతవరకు హిస్టరీలో జరిగింది లేదు.
0: మరి అంత అక్యూరేట్ గా లూక్ నమోదు చేశాడు,
1: నమోదు చేస్తాడు.
0: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
1: ఇంతవరకు ఇటువంటి ఒక ఓవరాల్ గా ఒక 60 దేశాలు ఒకే సమయంలో ఇండిపెండెన్స్ కావడం అన్నది జరిగింది లేదు.
0: అది బైబిల్లో అంత క్లియర్ గా
1: చక్కగా ఉంటది. సో దేవుడు చెప్పిన ఆ పీరియడ్ ఎండ్ టైం వసంతకాలము సమీపమైనప్పుడు ద్వారమునద్దకు వచ్చాడు. అనేకులు చెప్తుంటారు, క్రైస్ట్ అంత రాడు, ఇది ఎండ్ టైం కాదు, అలాగంత లేదంటారు. వీరంతా వాక్యాన్ని పైపైన చదివేవారు లేక రాకను ఇష్టపడని వారు. వాక్యం తేటగా చెప్తుంది, ఇది సంభవించేప్పుడు అంజూరపు చెట్టు, సమస్త వృక్షములను చూడండి, అవి చిగురించడం మీరు చూసినప్పుడు, అవి ఏర్పడి రావడం మీరు చూసినప్పుడు ఆయన ద్వారమునొద్దకు వచ్చి ఉన్నాడు. సరే, ఇందులో మనకేంటి, చర్చ్కేంటి, దీన్ని మనం ఎలా తీసుకుంటున్నామని చూసినప్పుడు దేవుడు 7 సంఘాలను చెప్తున్నాడు. ఎఫెసు నుండి లవోదికే వరకు
0: రెవల్యూషన్లో 7 సంఘాలు.
1: ఆ 7వ సంఘ కాలములో ఒక కార్యం దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడేంటంటే, ఆ రెవల్యూషన్ 3:20లో ఉంటుంది, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటాడు. ఫస్ట్ చర్చికి చెప్పేప్పుడు, ఎఫెసీలకు చెప్పేప్పుడు ఏమంటున్నాడంటే, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, చర్చెస్కి మధ్యలో నేను ఉన్నానంటాడు. అయితే లవోదికేయాతో చెప్పేప్పుడు నేను తలుపునొద్దనున్నానంటున్నాడు. ఇప్పుడు లవోదికేయ అంటే లాస్ట్ చర్చ్, చివరి సంఘములో ఆయన తలుపునొద్దకొచ్చేశాడు. ఇక్కడ మాథ్యూలో ఇస్రాయేలు చిగురించినప్పుడు నేను ద్వారమునొద్దకొచ్చాను అంటున్నాడు. అప్పుడు 7వ చర్చ్ తలుపునొద్దకి రావడానికిని, ఇస్రాయేలు చిగురించినప్పుడు ద్వారమునొద్దకు రావడానికి ఒకే టైంగా ఉంది. అప్పుడు ఇస్రాయేల్ చిగురించడానికి, చర్చ్కి, చివరి సంఘ కాలానికైనటువంటి ఒక సూచనగా ఉంది. దేవుడు ఎంత తుల్యముగా ప్రాఫెసీ తెలియజేశాడో చూడండి,
0: క్లియర్గా ఉంది,
1: చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇస్రాయేల్ చిగురించింది కూడా, అన్ని వృక్షాలు, మిగతా దేశాలు చిగురించాయి. అదే సమయంలో 7th చర్చ్ యొక్క టైం కూడా వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా ఫిక్ట్రీ, ఆ కాన్సెప్ట్ యొక్క బేసిక్ ప్రాథమికతనే మాట్లాడుతున్నాం. కంటికి ముందర 100% నెరవేరిపోయింది.
0: సో ఇది ఫిగ్ ట్రీ పారబుల్కి వెనుక ఒక వరల్డ్ సీక్రెట్ ఉందని చాలా అద్భుతంగా వర్తిస్తుందని అనుకుంటున్నాను.
1: ఓల్డ్ సీక్రెట్ అనేది మాత్రమే కాదు, ఇంకా దీని వెనుక వచ్చి అనేక, దీనికి అనుబంధంగా అనేక విషయాలున్నాయి. ఇప్పుడు మనం చూసింది ఫిగ్ ట్రీ చిగురించడం, రాజు వచ్చేది, ఇది మాత్రమే చూశాం, మిగతా చెట్లను చూశాం. దీనికి అనుబంధంగా అనేక విషయాలు మనము దీనితో కంటిన్యూగా అనేక విషయాలు చూడవలసి ఉంది.
0: ఖచ్చితంగా పార్ట్2కు వెళ్లాలనుకుంటున్నాను, టైం షార్ట్గా ఉంది. అయితే ఓ ప్రశ్నతో పార్ట్2లోకి ప్రవేశించాలని ఒక థింకింగ్, ఫండమెంటల్ ప్రశ్నగా కూడా ఉండొచ్చు. అబ్రహాంకు ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదమును ఆయన చెప్పినట్టు ఆ కవనెంట్ని ఏదో చెప్పాలని కాదు, ఇంతవరకు ఆ కవనెంట్ అలా కొనసాగుతుంది. అయితే ఒక దేశాన్ని ఫోకస్ చేయడం మాత్రం కాదు, అయితే దేశంలో తరచుగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీన్ని చూస్తున్నాం, కరెంట్లోనూ చూస్తున్నాం, ఒకరు చేసిన ఒక విషయం, అయితే అది దేవుని దృష్టిలో చాలా డెవలప్ చేసి అది ఎలా వస్తుందంటే, క్రైస్ట్ మాత్రమే కాదు తరచుగా మనం జీవించే టైంలో కూడా ఫార్మేషన్ అవుతుంది. దీన్ని చరిత్రను మీరు ఎలా చూస్తున్నారనేది ప్రశ్న. దీన్ని ఫిక్టరీతో కనెక్ట్ చేస్తే ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇస్రాయేల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, అలా అనేది ఓ ప్రశ్నగా ఉంచాలనుకుంటున్నాను. దీని సమాధానం మరో రికార్డింగ్లో చూద్దాం. ఈ కార్యక్రమంలో మీరు చెప్పిన విషయం ఇతర వృక్షాలను గమనించండి అని చెప్పారు కదా, అది నాకు చాలా, అదేమిటే ఎంతవరకు అక్యురేట్గా ఉంది బైబిల్ అనే దానికి ఒక సాక్షిగా ఈ కార్యక్రమానికి వర్తిస్తుందనేలా ఉంది. కన్క్లూడింగ్గా మీరేదైనా ఈ థాట్లో చెప్పాలని ఇష్టపడుచున్నారా?
1: అంటే ఈ బైబిల్లో చెప్పబడిన ఒక్క మాట కూడా తొలగిపోలేదు. ఈ బైబిల్లో చెప్పబడినవి మీరు ధ్యానించినట్లయితే ఓళ్ళు జరిగే సంభవాలని మీరు గమనించవచ్చు. ఇది వదిలిపెట్టి మీరు మరొక రెవల్యూషన్కో మరొక కార్యానికో వీరెక్కడికీ వెళ్ళలేరు. ఇంత అక్యురేట్ అయిన ఒక బైబిల్ వాక్యము, ఇంత అక్యురేట్గా చెప్తున్న గాడ్ని కూడా మీరు చూడలేరు. సో ఇది బాగా చదవండి. ఇంకా ఇందులో మనమొచ్చి ఒక టిడ్బిట్స్ మాదిరిగానే తీసి మనం శాంపిల్ అందిస్తున్నాం. ఇందులోనికి వీరు దిగి ట్రెషర్స్ తీసుకోవాలి. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పగలం. బాగా వాక్యం చదవండి, మంచిగా ప్రార్థించి బైబిల్ చదవండి. దేవుడు అనేక విషయాలు బయలుపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
0: థ్యాంక్ యూ బ్రదర్ జగన్, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. ఉపమానములు, రహస్యములు మరో కార్యక్రమంలో తరచుగా ఈ ఫిగ్ ట్రీ యొక్క కాన్సెప్ట్ని మనం చూద్దాం, ఇంకా కొన్ని రహస్యాలు చూద్దాం. అంతేకాకుండా ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్గా వర్తిస్తుంది. సో దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంకా దేవునికి వందనాలు కూడా చెప్తున్నాను. దీంట్లో నుండి చాలా స్పిరిచువల్ ట్రెషర్స్ మాత్రం కాదు, ఆత్మీయ ఎదుగుదలకు ఎదిగే ఒక బేస్ ప్లాట్ఫామ్గా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. విల్ అగైన్ డూ ఏ పార్ట్ 2 ఆఫ్ ది ఫిగ్ ట్రీ. సంతోషం, వందనాలు.

కుమారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

శిక్షలలో సిలువు శిక్ష చాలా ఘోరాతి ఘోరం. అది భరించవలసిన బాధ్యత పాపి అయిన ఈ మనిషిది. అయితే ఏ పాపమూ లేని యేసు క్రీస్తుకు ఎందుకింత బాధ? ఇది మన కొరకే. మోయలేని స్థితిలో కూడా కలువరి గిరి వరకు ఆ సిలువను మోసింది యేసే. ఇది గ్రహించకుండుట ఎంతో నేరం. గ్రహించుదామా మరి?

కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

ఆద్యంతములు లేని నిత్యుడు, అవతరించిన ఆయన అక్షయుడు, పాపుల రక్షకుడు, ఉన్నవాడు అనబడినవాడు, పరలోక మన్నాను మనకు తినిపించిన భోక్త, కాపాడే కాపరి, సైతానును జయించిన మహావిజేత, పునరుత్థానకారకుడు, ఆయనకు హృదయపూర్వక నమస్కృతులు.

సర్వసృష్టిని కలుగజేసి మనకు ప్రేమతో అనుగ్రహించిన దేవుడు మన నుండి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయాలు మాత్రమే.

మనను మరిచినా తాను మరువడు, మనం విడిచినా మనలను విడువడు. మనమంటే ఏసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

ప్రకాశం జిల్లా ఆ చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయిని, శరీరానికి అంటుగట్టుకుపోయినాయి అని చెబుతారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిన మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి. కానీ వాళ్ళు అట్లా పెట్టలు. 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలి. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజు 20వ రోజు మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికి వెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15 20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక, పచ్చి ఏర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేం, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేం, స్నానం ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేం స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు,
వాళ్ళు పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు. ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంట్ పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటే కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి, మనిషికి 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనున్న గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండుంటే నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభువు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు. నేను పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైనవి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంతా రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 April 30 ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు. అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రాటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు, అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15 మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు. 1998
98 నవంబర్ 15న. ఆ తర్వాత రెండు అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పుడుకు నా అలవాట్లన్నీ ఉండేవి. నేను ముందు తాగాలి, నేను పాను పరాకులు నవలాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్ది కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటా

నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ఐసీఎం అనే సంస్థ. ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీసులు ఏదన్నా రాస్తా కూర్చుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తను ఏమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు 24 జూన్ ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే, మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు. మా పెద్ద అబ్బాయి, నా చిన్న అబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో, ఇన్ని కేసులు ఉండే, ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయింది. భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష గారిని. పాష గారు, అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట వింటలేదు. మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెప్తున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే, సరే 24 జూన్ చేరుదు రా అని చెప్పేసి నన్ను 24 జూన్ తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు. 24 జూన్ అక్కడ చేరాను. 8 అందరినీ, దాదాపు 500 ఉంటారు, అందరినీ లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు, యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి అన్నాడు. మీరు చెప్పండి, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమందో. ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెబుతా అందరం హల్లెలూయా. సరే, ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు. నాకు తెలియదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి, తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తా. ఇల్లేది? ఇంటికి పోతానికి ఇల్లేది? ఉండా 70 రూపాయలు గుడిసే ఇచ్చేసి వచ్చేసాము. ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా. ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా. అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను. నేను ఆయన ఆఫీసు రూమ్కి పిలిచి తిడతన్నాడు. ఆయన తిడతం బాగా నాకు అలవాటైపోయింది. చేయిపోతే ఏమంటాడు? పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7 మొదట ఆదివారం అది. 2002 జనవరి 7 మొదట ఆదివారం మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం. నేను, వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా 2 ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మా అబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండ ఎక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపి ఆయన పెద్దగా నేను కింద కూర్చొని ఉండను, టెంపోలో అడుగును వెనకాల కూర్చొని ఉండ, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా. ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయి

పని అన్నాడు. నాకు ఇప్పుడు మా అబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తన నెల్లి వాటేసుకోవాలి అనిపించింది, వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనమందరూ చూస్తున్నారు, బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి, అదొక పెద్ద హైవే రూటు, అందరు చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది. నాగటి మీద చేయేసిన వాడు వెనక తట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి నాకు ప్రార్థన చేత కదగా, నేర్చుకోలేదుగా, దొంగన కదా, లెగిసి అయ్యా ఈ ఒక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు, ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్దని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చేతలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా, సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అది ఇంగ్లీషు బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వరలేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీషు బైబిల్ కాలేజీ. ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీషు బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యేనట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి. అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇటు వచ్చావు, ఇంకా కేసులు ఉండేవి కదన్నా అన్నాడు. నేను పలానా క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి 5 గురును పంపారు. 5 అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలినోళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళకి డిగ్రీలు ఉండేవి, ఇంటర్మీడియట్లు ఉండే డిగ్రీలు ఉండేవి. ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు 5 గురు, మిగిలిన 4 గురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పి పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తాంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా, ఇక్కడ ఏం చే. నేను మా చెల్లెల్ని పిలిచి నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెల చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి, ఫస్ట్ ఏం పేరేని అడుగుతాడు నిన్ను, పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్ర నుంచి వచ్చానని చెప్పు అన్నాడు.
నాకు అర్థమైద్దన్నా, ఆయన ఏమడిగినా నేను చెప్తాను అంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా? తెలుగు అనుకుంటున్నాను. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసినాయి. ఎప్పుడో 87 88లో 10వ తరగతి చదువుకున్న వాడిని 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఏమన్నా ఉందా? సరే, వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్న ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని. రెండో క్వశ్చన్ అడిగాడు, ఆయన ఏమడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలా. నాకల్లి చూస్తా, ఆయన కిటికీకల్లి చూస్తున్నాడు. నేను ఆయన కళ్ళు చూస్తా, కిటికీకల్లి చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు ఆ రోజు. ఆ కిటికీలో గుండె చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచాడు. తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్తాం. ఎవడన్నా సీట్ ఇస్తాడా? ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలేం రావట్లేదు కదా, సీట్ ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికిన ఉండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను. ఇదిగో, ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పాను అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని? ఈయన తిప్పం పేరు. ఈయన మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు, ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏషియా సర్టిఫికేట్ ఉండ అబ్బాయిని సెలెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000, అప్పుడు సంవత్సరానికి 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేనిక్కడ సంవత్సరానికి 17,000 ఫీజు కట్టి నేనిక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉండరు అక్కడ. ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అని, ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగి వస్తుంటే ఏందన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పా నా సాక్ష్యం, నా పరిస్థితి. అబ్బాయి, నేను సంవత్సరానికి 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగు లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా, నేను బ్యాగు లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనే వాడేవాడిని, సంతూరు ఆడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తే చేయించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను
బైబిల్ కాలేజీలో ఉండగలిగాను. దేవుడు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళి, నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోడిని అన్నమాట నత్తోడిని కూడా, ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడటానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజీ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజీ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజీ బాగు చేసి బైబుల్ కాలేజీ చదువుకున్నాను. నేను ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే, ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయాలా? చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2 సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది, ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి, ఆదివారం గో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చేసిన పనులు చెప్తాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరూ చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీసు రూంలోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు, అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటకు నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా? వెళ్ళి ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెల్ని దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అప్లై చేశాను. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాలా, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళు అందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఊరా మీరేమో కొట్టుకొని చస్తే, నా దగ్గరేమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే, అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలోది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే జనవరి 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులుండ 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిసాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు, సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత మేము మా చెల్లెలో ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకి 3 పిల్లలు. మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి కలుపులకి కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను నా పిల్లవాడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మా అంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలు కోసిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని.
బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులు అయినాయి. అక్కడ పోయినా పోయేవాడిని, ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేపించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఇక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తా ఒక్క మందిరమే అనేవాడిని, ఒక మందిరమే ప్రభు చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ వరిశాలలో అయితే తిరిగి మందిరం అడిగానో అదే వరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటుల ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం అందరం, అందరం చెప్తాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయింది, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటున్నర ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే, 1.5 సెంటున్నర స్థలం ఇస్తే 1.5 సెంటున్నరలో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు నేను, మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11 ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండ, డబ్బులు లేక కడతానే ఉండ, చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే ఓ 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే, ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది, 15,000 తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగానే ఇచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు, 15,000 ప్లస్ పెట్టిన కాడినుంచి వడ్డీ కట్టాలి 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాసి ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చేవనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఏ ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్టర్ని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని ఆమె బాధ భరాయించలేక. మే నెల వచ్చింది, ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాల్ ఉందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు, పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తున్నానమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం గడతానికి పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు, అవసరం లేదు వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచా. సార్ రేపు తీసుకొస్తాను సార్, మిగిలిన డబ్బులు ఇవ్వుంచుకోండి సార్ అంటున్నాడు. సార్ అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా, అవి తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాల్ ఉందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా, ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం, మా ఇల్లు దిగంగానే చేయలేక ఒరిసేలేక మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా? హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగినోడికి. అంటే అతను సరే అని అన్నాడు. వాళ్ళు భారీ అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా.
ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు. ఏమని, 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు. ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో, దొంగ పాషకారు దొంగ బంగారం పాషకారు అంటాడేమో, నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దామో, లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయేమో, ఇది జరిగితే చచ్చిపోతాం, ముందుదాకా చచ్చిపోతాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృప కలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి మళ్ళీ 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమని ప్రార్థన చేయటం, ప్రభువా నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు, నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేయించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటికే 1 కోటి రూపాయలు అయిపోయింది, 1 కోటి రూపాయలు అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయలు పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం, అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది, ఏమవదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా బెంగళూరు నుంచి వస్తున్నాను బైబిల్ కాలేజ్ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బ వేసాడు. ఎన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాం సార్, పెళ్ళయింది సార్. అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు. పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిలు ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాం సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉండడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది. ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు పోలీసులు. పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకి అప్పచెప్తామన్నారు. నేను అప్పుడు నవ్వాను. సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు? 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైను మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను. నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసి. చాలామంది పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు. అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవరా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్టా చెప్పలేదురా వాడికి నువ్వు అంటే. నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ? వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడి ఏడ్చాను. ఆ రాత్రి ఉంచుకున్నాడు, ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి గొడవ ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగిలో నుంచి నిన్ను తీసుకురాలేనా
అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి తెల్లారి 11 గంటలకి ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998లో. ఎప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు. నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇప్పటికే 98 నుంచి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే నేను ఆమెకు తండ్రినయ్యాను, ఆమెకు తల్లినయ్యాను. ఆమెకు అక్క చెల్లెళ్ళనయ్యాను, అన్నదమ్ములనయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడతాను, పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వర్ధిల్లింది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, ఆమె మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా పబ్బ మా పెద్ద అబ్బాయి పుట్టే రోజుల్లో 98లో మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్యు కింద మంచం లేపుకొని సూర్యు కింద కూర్చునేవాళ్ళు. నా కాళ్ళ మీద పొనుక్కునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు, వర్షం తగ్గిన దాకా నా కాళ్ళ మీద పొనుక్కునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం పొనుకున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మా అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే, పలాందని వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెల దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రి, ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా, ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏంది అంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి అయ్యా, అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాశాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ అన్నాడు. మరి ఏందయ్యా, మీ అబ్బాయిని పిలు, మందిరం వేస్తానన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్న, 1 నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ 1 నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్న, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు, రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదులే, ఏమవుతలే నానా అన్నాడు.
వంద మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16వ తారీఖున సేవకుడిగా అభిషేకించిన వాణ్ణి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు డిసెంబర్ 1వ తారీఖున వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది. ముంబై కొరకు ప్రార్థన చేయండి. అంటే మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు. వాడు గోలు లోకంలో వాడు ఆశ, వాడు గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి మనకు ఉంటుంది ఆశ, మన బిడ్డల పట్ల మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడు కొరకు, దేవుడు కొరకు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.

ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి

మారుమనస్సు పొందమని చెప్పేందుకే క్రీస్తు ఈ భూమిని అవతరించింది. మారని పాపాత్మల కోసమే ఆయన బలిపశువైంది. అది తెలుసుకున్న ఓ ఆత్మ ఆయనకిలా కృతజ్ఞత తెలుపుకుంటోంది, ప్రభువా

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11-12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇస్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇస్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు, ఉత్తరాదిన ఇస్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు రాజులు యోబాబు మొదలైనవారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యంలో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో, రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇస్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు, ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే, యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇస్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇస్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల కిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు, అతని ద్వారా ఇస్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇస్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇస్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదమ గొమ్మర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు, వారు దేవుని వైపు తిరగలేదు. సొదమ గొమ్మర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించి వేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో యెరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి, యెహోషువా అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చిపడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిల్ యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా 2 గ్రంథాలు. 1 క్రియల గ్రంథం, 2 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు.

ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా, ఎంత గొప్ప పనైనా అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి గదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువా 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా, 24 ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, గెజరు రాజు, దెబీరు, గెదెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మక్కేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా. ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడిగల రాజు. యాబీను యెహోషువకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12

దేశమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువాకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2 అధ్యాయంలో పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు, అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 సంవత్సరాలు కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ను విడువడు, ఎడబాయడు. ఆయన మనతో మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా మన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే. వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13:14 10 మంది వేగులవారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి. అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియశ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 300,000, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికి యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పువైపున రాజులు 2, సీహోను మరి ఒకడు ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు. యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము, నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి. కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్న

0: చెట్లు, నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో మొదటి 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13 అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13 నుండి 22 అధ్యాయం వరకు మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110 ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి, కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7:45 వచనంలో స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని, అనగా సాక్ష్యపు గుడారమును తీసుకునినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 వచనం, యెహోషువా వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు. మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా. దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.
1: కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. కనాను దేశమంతయు యెహోషువాకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. 1 400, 2 1500, 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువా యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువా యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువా శత్రువులపై దాడి చేసి వారిని ఓడించాడు. యెహోషువా అన్ని రాజ నగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇస్రాయేలులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువా ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదైనవి. యెహోషువా చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువాకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని తన కృపా సంకల్పం చేత ప్రత్యేకించుకున్నాడు. అందులో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. యెహోషువ చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుచున్నవి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత పాపములను మనము జయించలేం, కానీ దేవుని సహాయంతోనే వాటిని జయించగలం. నిరీక్షణతో ముందుకు సాగాలి. దేవుడు మనలను విడువడు. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో జైత్ర యాత్రను కొనసాగించగలం. అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
3: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఈ అధ్యాయము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. అతడు ఇస్రాయేలు ప్రజల లాంటి వాడని ఇది చూపిస్తుంది. అతడు ఇస్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు అతడు వారిలాగే ఉన్నాడు. అతని శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాడు. దేవుని గురించి ఫిలిస్తీన్లకు ఏమీ తెలియదు. సంసోను చనిపోయే రోజు వరకు నాజీరుగా ఉంటాడని దేవుడు చెప్పాడు. దేవుడు తన సేవకుణ్ణి విడిచిపెట్టింది కొద్ది కాలమే. ప్రభువుని మరలా వేడుకున్నాడు. ఒక స్త్రీ తన అందంతో అతన్ని ఆకర్షించిన తర్వాత ఇది కూడా జరిగింది. ఆమె కూడా అతని నుండి ఒక రహస్యాన్ని సంపాదించి అతని శత్రువులకు చెప్పింది. ఇక ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను నైతికంగా ఎంత భ్రష్టుడయ్యాడో, ఎంత నీచానికి దిగజారాడో చూడబోతాము. సంసోను స్థితిని సానుభూతితో అర్థం చేసుకోండి, వివరాలు వినండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతెను చూచి ఆమె వద్ద చేరాడు. సంసోను గాజాకు వచ్చాడని అక్కడి వారికి తెలిసినప్పుడు వారు మనుష్యులను మాటుపెట్టి రేపు తెల్లవారిన తరువాత అతణ్ణి చంపుదామనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రంతా పొంచి ఉన్నారు. సంసోను ఎందుకు వేశ్య వద్దకు వెళ్లాడు? తాను బాధ్యత గల న్యాయాధిపతి, దేవుడతణ్ణి నియమించాడు. అలాంటి వ్యక్తి వేశ్య పొందు కోసం వెళ్లవచ్చునా? నైతిక ప్రమాణాలు పాటించవలసి ఉండగా ఇంత నిర్లక్ష్యం అతనికి తగునా? గాజా పట్టణపు వారు సంసోనును అదను చూచి పట్టుకోవాలని పొంచి ఉన్నారు. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. చూచారా సంసోను ఏమి చేశాడో? అర్ధరాత్రి నిద్రలేచాడు. పట్టణ ద్వారం మూయబడి ఉంది. ఆ పలాన ఆ ద్వారాన్ని, ద్వారబంధాన్ని, తలుపులను, కడ్డీలను ఊడబెరికాడు. వాటిని భుజం మీద మోశాడు. హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండమీదికి వాటిని మోసుకువెళ్లాడు. ఆ కొండ ఇంచుమించు 65 కిలోమీటర్ల దూరాన ఉంది. ఎంత బలాఢ్యుడో చూడండి. ఒక్క పెట్టున ద్వారమంతటినీ ఊడబెరికాడు. ఇది పడుచుతనపు అల్లరి చేష్టగాక మరేమిటి? ఎందుకా పనిచేశాడు? ఇస్రాయేలును విమోచించటానిక కాదు, తన స్వంత పని చూచుకోవడానికి. 4వ వచనంలో దెలీలా కనపడుతోంది. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా, ఇది సంసోను కథ. సంసోను నైతికంగా దిగజారిపోయాడు. ఇది ఘోరమైన పతనం. అతడు ఆ స్త్రీని మోహించాడు. అతనిలో ఆ బలహీనత ఉన్నది. ఇది ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా జరిగినది కాదు. అతనిలో ఈ బలహీనత క్రమేణా ఎక్కువవుతూ వస్తున్నది. ఇటువంటి పాపాలు పెంచిన కొద్దీ పెరుగుతాయి, తుంచివేస్తే అంతటితో ఆగిపోతాయి. సంసోనుకు స్త్రీ వ్యామోహం మొదటినుంచీ ఉన్నది. ఇప్పుడతడు దెలీలా అనే వేశ్యను మోహించాడు. పెళ్లి చేసుకోవడానికి కాదు, తన కామవాంఛ తీర్చుకోవటానికి. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో అన్నారు, నీవు అతణ్ణి లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఏలాగో అతణ్ణి గెలువవచ్చునో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణిచివేస్తాము. అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు నీకిస్తాము. దెలీలా సంసోను నడిగింది, నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేనిచేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపు. సంసోన్ అన్నాడు, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలె అవుతాను. దెలీలాకు సంసోను కంటే డబ్బు ముఖ్యం. ఫిలిస్తీ సర్దారులు ఏ విధంగానైనా సంసోనును తమ నిర్బంధంలోకి తీసుకోవడానికి ఉపాయాలు పన్నుతున్నారు. సంసోను ఆమెకు నిజం చెప్పటం లేదు. ఈ విధంగా ఆమెను సరదాగా ఏడిపిద్దామనుకున్నాడు. ఫిలిస్తీ సర్దారులు 7 నిరవంజు చువ్వలు తెచ్చారు. ఆమె వాటితో అతన్ని బంధించింది. మాటున ఉన్నవారు ఆమెతో అంతఃపురములో దిగి ఉన్నారు. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. దయచేసి నాకు నిజం చెప్పు, నిన్ను దేనితో బంధించవచ్చు? సంసోను అన్నాడు, పేనిన తరువాత ఎవరూ వాడని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధిస్తే నేను బలహీనుణ్ణై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుతాను. రెండోసారి కూడా సంసోను నిజం చెప్పలేదు. ఈసారి తాళ్లతో కట్టమన్నాడు. ఈసారి కూడా వాటిని నూలుపోగులాగా తెంచివేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలాడావు. ఇప్పుడైనా నిజం చెప్పు, నిన్ను దేనివలన బంధించవచ్చు? సంసోను అన్నాడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా సరి. అంతట ఆమె మేకులతో దానిని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు అన్నది. అప్పుడతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాడు. ప్రియ శ్రోతలు గమనించండి, సంసోను రానురాను బలహీనుడవుతున్నాడు. వేశ్యాలోలుడై ఆమెకు రహస్యం చెప్పేస్తున్నాడు. అప్పుడామె అన్నది, నాయందు నీకిష్టం లేదు, అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో చెప్పావు కావు. ఆమె అనుదినము మాటల చేత అతణ్ణి బాధించి తొందర పెడుతున్నందున అతడు ప్రాణము విసికి సావుగోరి తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేశాడు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తలమీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అయిపోతాను. ఈసారి దెలీలా సంసోను మీదికి ఒత్తిడి తెచ్చింది. సంసోను అసలు సంగతి చెప్పేశాడు. తాను నాజీరైనట్లు బయలుపరిచాడు. పొడుగాటి వెంట్రుకలు నాజీరు వ్రతదీక్షకు గుర్తు. అతని బలం అతని వెంట్రుకలలో లేదు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు అతనికి శక్తి వచ్చింది. దెలీలా సంసోనును పిచ్చివాణ్ణి చేసి విడిచింది. 18వ వచనం, అతడు తన అభిప్రాయాలను తనకు తెలిపాడని దెలీలా ఎరిగి వర్తమానము పంపి ఆమె ఫిలిస్తీ సర్దారులను పిలిపించింది. ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతా నాకు తెలిపాడు అని చెప్పింది. ఫిలిస్తీయ సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడమ్మీద అతణ్ణి నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వాని చేత అతని తలమీది 7 జడలను క్షౌరం చేయించి అతణ్ణి బంధించడానికి మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయింది. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విడజిమ్ముకుంటాను అనుకున్నాడు. అయితే యహోవా తనను ఎడబాసినట్లు అతనికి తెలియలేదు. సంసోను నిద్రించాడు. అప్పుడు అతని తల వెండ్రుకలను క్షౌరం చేశారు. 4వ దెలీలా అరిచింది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. సంసోను గాఢనిద్ర నుండి లేచాడు. మునుపటిలాగే కట్లు తెంచుకుని వెళ్లగలను అనుకున్నాడు. అయితే యహోవా తనను ఎడబాసినట్లు అతడెరుగడు. అతని బలం వెండ్రుకల్లో లేదు, దేవుని ఆత్మలో ఉంది. ప్రియశ్రోతలారా, ఈ రోజున మన బలం ఎక్కడ ఉంది? మతాచారాలలో లేదు, ధర్మశాస్త్రంలో లేదు, విశ్వాసి యొక్క బలము దేవుని ఆత్మయందే. సంసోను తన ప్రజలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. వారిని ఫిలిస్తీయుల బారి నుండి విమోచించటానికి దేవుడతణ్ణి నియమించాడు. కాని అతడు శరీరానుసారి అయిన మనుష్యుడైపోయాడు. అతని జీవితం మీద ఈకాబోదు అని రాయబడి ఉన్నది, అనగా దేవుని మహిమ వెడలిపోయింది. సంసోను ఏ సైన్యమునూ నడిపించలేదు, ఏ యుద్ధంలోనూ జయం సాధించినవాడు కాడు. స్త్రీ వ్యామోహమే అతణ్ణి పూర్తిగా నాశనం చేసింది.

0: అతని కన్నులను ఊడదీసి గాజాకు అతణ్ణి తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతణ్ణి బంధించారు. అతడు బందీగృహంలో తిరగలి విసిరేవాడయ్యాడు. అయితే అతనికి క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెండ్రుకలు తిరిగి మొలవడానికి మొదలుపెట్టాయి. ఫిలిస్తీయుల సర్దారులు మన దేవత మన శత్రు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించడానికి పండగ ఆచరించడానికి కూడుకున్నారు. ప్రియశ్రోతలారా, సంసోను కథ విషాదాంతం. ఫిలిస్తీయులు సంసోనును బంధించి పట్టుకుపోయారు. అతని కన్నులు ఊడబెరికారు. అతడు గుడ్డివాడైపోయాడు. చెరసాలలో అతణ్ణి పశువులాగా చూచారు, పనిచేయించారు. కారాగృహంలో ఉండగా అతని వెండ్రుకలు పెరుగజొచ్చాయి. అతడు పశ్చాత్తప్తుడవుతున్నాడు. ఫిలిస్తీయులు తమ దేవత అయిన దాగోనును నిలువబెట్టి పండగ చేసుకుంటున్నారు. సంసోనును తమకు పట్టి ఇచ్చింది దాగోను దేవత అని వారు నమ్మారు. 25వ వచనం, జనులు సంసోనును చూచి అన్నారు, మన దేశమును పాడు చేసినవాడు, మనలో అనేకులను చంపినవాడు అయిన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకుంటూ తమ దేవతను స్తుతించారు. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు, మనం పరిహాసం చేయడానికి సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీగృహం నుండి పిలిపించారు. వారు అతణ్ణి చూచి గుడి స్తంభముల మధ్య అతణ్ణి నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో అన్నాడు, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడుమనిచ్చి విడువు, నేను వాటి మీద ఆనుకుంటాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నది. ఫిలిస్తీయ సర్దారులందరూ అక్కడే ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తున్నారు. ఫిలిస్తీయులు తమ విజయానికి గర్విస్తూ పండగ చేసుకుంటూ సంసోనును చెరసాలలో నుండి దాగోను దేవాలయానికి రప్పించారు. సంసోనును ఎగతాళి పట్టిస్తున్నారు. సంసోను ఈ విధంగా చిత్రవధకు గురి అవుతూ ఉంటే అందరూ చూచి నవ్వుతున్నారు. 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవాకు మొర్రపెట్టాడు, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనియ్యి. అప్పుడు సంసోను ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడిచేత ఒక దానిని ఎడమచేత పట్టుకొని అన్నాడు, నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక. సంసోను బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీద కూలిపడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ మంది. అప్పుడు అతని స్వదేశీ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతణ్ణి మోసుకొని వచ్చి జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. ప్రియశ్రోతలారా, సంసోను జీవితం ఘోర అపజయం. ఇస్రాయేలును విమోచించడానికి పూనుకున్నాడు కాని ఓడిపోయాడు. పాపమనే దుష్టశక్తితో చెర్లాటలాడాడు. చివరికి దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 వచనాలలో ఇతని జీవిత చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పబడింది. 1, సంసోను విజయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం, దేవదూత మానోహు భార్యతో అన్నాడు, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడై ఉండి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలును రక్షించ మొదలు పెడతాడు. నిజమే, రక్షించ మొదలు పెట్టాడు గాని కొనసాగించలేకపోయాడు. ఇక 2, సంసోను బలం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనం, యెహోవా ఆత్మ జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న మహనెదానులో అతణ్ణి ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. ఇదే సంసోను శక్తి రహస్యం. 3 సంసోను అపజయం. న్యాయాధిపతులు 16:20. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ప్రియ శ్రోతలారా, మీకొక మర్మము తెలియచేయగోరుతాము. యేసుక్రీస్తుకు సంసోనుకు కొన్ని విషయాలలో పోలికలున్నాయి. 1, ఇద్దరి పుట్టుకలు దేవదూత ప్రకటించిన వృత్తాంతాలే. 2, ఇద్దరూ తల్లిగర్భము నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే. 3, ఇద్దరూ నాజీరులే. 4, ఇద్దరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే. 5, ఇద్దరూ తమ స్వకీయుల చేత తిరస్కరించబడిన వారే. 6, ఇద్దరూ శత్రువుల చేతిలో చనిపోయిన వారే. అయితే వీరిద్దరి మధ్యన గొప్ప వ్యత్యాసాలున్నాయి. 1, సంసోను పాపంలో జీవించాడు, అయితే యేసుక్రీస్తు పాపరహితుడు. 2, సంసోను మరణ సమయంలో ప్రార్థించాడు, ఓ దేవా, వీరు నా 2 కండ్లు పెరికేశారు, వీరి మీద నా పగ తీర్చుకోనియ్యి. కాని యేసు శిలువ మీద చనిపోతూ ప్రార్థించాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. 3, మరణమందు సంసోను చేతులు కోపంతో చాచబడినవి, కాని యేసుక్రీస్తు శిలువ మీద నుండి ప్రేమతో చేతులు చాచాడు. 4, సంసోను చనిపోయాడు, గాని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు. ముగింపులో మా శ్రోతలకు కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. సంసోను గత జీవితం ఎలా ఉన్నా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దాగోను దేవాలయం కుప్పకూలిపోయింది. ఆ దేవతను పూజించిన వారు హతమైపోయారు. ఎన్ని బలహీనతలున్నా దేవుడు సంసోనును ఎంతో ప్రేమించాడు. సంసోను పశ్చాత్తప్తుడై ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు సంసోనును వాడుకున్నాడు. మా శ్రోతలు ఒక సంగతి గ్రహించాలి. పాపమనేది ఒక దుష్టశక్తి. అది ఎవరిలో ఉంటుందో వారు ప్రార్థన చెయ్యలేరు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే అట్టి ప్రార్థనలను దేవుడు తప్పక వింటాడు, తిరిగి తన సహవాసంలో చేర్చుకుంటాడు. ఎవరు ఆయన వైపునకు తిరుగుతారో దేవుడూ వారి వైపునకు తిరుగుతాడు. ఫిలిస్తీయుల ప్రధాన దేవత దాగోను. ఈ దేవత ధాన్యానికి, పంటలకు సంబంధించిన దేవత. ఈ దేవతకు నరబలులు చేస్తారు. దాగోను దేవాలయ మంటపాలలో వినోద కాలక్షేప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంటపం పైకి ఎక్కి చూస్తారు. కింద ఖైదీలను చిత్రవధ చేస్తుంటే చూచి ఆనందిస్తారు. ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీద అధికారం చెలాయిస్తూ తమ దేవతే యెహోవా కంటే గొప్ప అనుకున్నారు. ఒకసారి యెహోవా మందసం దాగోను దేవత ముందు ఉంచబడినప్పుడు దాగోను దేవత కిందపడి పగిలి ముక్కచెక్కలైపోయింది. దేవుని శక్తి మానవ శక్తిని, పైశాచిక శక్తిని మించినదని మనం తెలుసుకోవాలి. సోదరీ సోదరులారా, సంసోను జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలు మరచిపోకూడదు. అయితే ముగింపులో ఒక ప్రత్యేక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికంటే, అన్నిటికంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సంసోను కంటే శ్రేష్ఠుడు. ఆయన మన రక్షకుడు. ఈయనను నీవు వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? క్రీస్తునందు జీవిస్తున్నావా? తీర్మానము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయా దేవా, నేటి పాఠము ద్వారా మా శ్రోతలు పొందిన అనుభవాలు వారికి గొప్ప ఆశీర్వాదాలై ఇతరులను నీవైపుకు ఆకర్షించడానికి సాధనములవుతాయని మేము నిరీక్షిస్తున్నాము. ఈ పాఠములోని ప్రతి సత్యమును మా శ్రోతల హృదయాల నిమిత్తమై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
1: ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. ఒకటి గాజా, 2 రామా, 3. తిమ్నాతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఇంతవరకు మనము సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తూ వచ్చాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఎంతో స్పష్టంగా గమనించాం. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. సంసోను శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నట్టుగా చూశాం. దేవుడు సంసోనును ఎడబాశాడు, అది అతనికి తెలియకపోయింది. ఫిలిస్తీయులు తమ దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప భవనానికి ఎత్తైన స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. సంసోను ఆ స్తంభాలను ముందుకు తోశాడు. భవనం మొత్తం కూలిపోయింది. అందులో ఉన్నవారు, పైకప్పుపై ఉన్నవారు, క్రింద ఉన్నవారు మరణించారు. వారితో పాటు సంసోను కూడా మరణించాడు. సంసోను దేవుడే వారిపై ప్రతీకారం జరిగించాడు. సంసోనుకు క్రీస్తుతో ఉన్న పోలికలను గమనించుకుందాం. క్రీస్తు పుట్టకముందే ఒక దేవదూత మరియకు ఆయన పుట్టుక గురించి చెప్పాడు. సంసోను విషయంలో కూడా ఇదే జరిగింది. సంసోను వలె క్రీస్తు తన ప్రజల శత్రువులను తన మరణం ద్వారా ఓడించాడు. సంసోను చేసిన దాని ద్వారా దేవుడు మనలను హెచ్చరించాడు. అయితే సంసోను కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగింది. సంసోను ద్వారా దేవుని ఆత్మ తన ప్రజలను విడిపించింది. విశ్వాసి బలం దేవుని ఆత్మయందే ఉన్నదని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక చాలా బాధ అన్నమాట. వేరే ఏం కాదు, యుక్రెయిన్లో ఉన్న వాళ్ళంతా యూదులు. ఆ ప్రేమ ఆసక్తి మీద కనీసం రోజుకు గంటన్నర అన్నా ఖాళీగా ఉంటే యుద్ధం ఎలా జరుగుతుంది, వీడు ఎవడు గెలుస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, అయ్యో యుక్రెయిన్ వాడు ఓడిపోతున్నాడా, ఈ యావ ఎక్కువ ఉండేది. అలాగా కొన్ని రోజులు చూశాక సడన్గా గుర్తొచ్చింది, యుద్ధంని నేను సెల్ ఫోన్లో చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కొన్ని లక్షల మంది వలస వెళ్ళిపోయారు, పసిపిల్లలు, మా పిల్లలు ఆడుతూ ఉంటారు, మా మనవాళ్ళు మనవరాలు, ఎప్పుడు వాళ్ళు చూసాను అనుకుంటాను. పాపం యుక్రెయిన్ దేశస్తులు కూడా ఆ పిల్లలు ఎలాగ ఆడుకున్నారు, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు మొత్తులో పెట్టుంటారు. చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది చనిపోయారు, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఒకరోజు నాకు బుద్ధి వచ్చింది, నేను యుద్ధం చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వీళ్ళిద్దరు కూడా, నాయకులు ఇద్దరు కూడా మనసు మార్చుకోవాలి. చిచ్చి, నేను ఇట్లా అడిక్ట్ అయిపోతూ ఉన్నానా, యుద్ధం నేనేం చేస్తాను, నేను అందులో చేసేది ఏమీ లేదు, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనీసం ఏదో ఒకటి చేస్తారు. అది ఆగలేదనుకోండి, ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క దానికి బానిసలం అయిపోతాం, లేకపోతే ఒక్కొక్కటి మనకిష్టం. అందుకే ఈ మనసాక్షిది పవిత్రమైన మనసాక్షి. ఈ మాట చెప్పాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన మనసాక్షి, దేవుని ఆత్మకు అనుకూలమైన మనసాక్షి. మనం మారు మనసు పొందాక, బాప్తీసాలు తీసుకున్నాక, దేవునిలోకి వచ్చాక, దేవుని బిడ్డలమయ్యాక దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు, ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని జాగ్రత్తగా గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా చేయి, అలా చేయి, నువ్వు అట్లా ఉండకు, నాకు ఇష్టం ఉండదు అనే ఒక స్వరం మనకెప్పుడూ ఉంటుంది. ఏ మనసాక్షి ఇది? పవిత్రమైన మనసాక్షి. విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో నీ విశ్వాసాన్ని, మనకి విశ్వాసం ఉంటుంది అందరికీ, మనకున్న విశ్వాసాన్ని పవిత్రమైన విశ్వాసంగా కాపాడుకోవాలి. పవిత్రమైన మనసాక్షి. ఈ మాటలు విన్నప్పుడు మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా ఆ ప్రక్కనే ఉంది, 4వ అధ్యాయం 1 తిమోతి 4 పౌలు గారికి ఈ మాట ఎక్కువ ఇష్టమేమో, అందుకే తరచుగా వాడుతూ వచ్చాడు. అయితే కడవరి దినముల్లో, మొదటి నుంచి చదువుతున్నాను, కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. నిజమే, ఈ రోజుల్లో నా సలహా ఏంటంటే మీరు ఎవ్వరు అసలు యూట్యూబ్లో ఏ క్రైస్తవుడిది చూడకండి. మనసు ఏమైపోతుంది? కలవరం. నీకేం పని? బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. చాలా దరిద్రం. అసలు అది క్రైస్తవ్యమే కాదు నన్ను అడిగితే. అసలు క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ్యం కుళ్ళిపోతూ ఉంది. క్రైస్తవ్యం ఏమైందో తెలియదు, బైబిల్ క్రైస్తవ్యం కాదు ఇది. ఒకడికొకడు పొట్లాడుకోవడం, ఒకడు మీద ఒకడు దరిద్రం. ఇంత దరిద్రం బతికుండి చూస్తామని అనుకోలేదు. నాకైతే చాలా పిచ్చెక్కిపోతుంటుంది ఒక్కొక్కసారి. దేవుడు ఎక్కడున్నారు? పరిశుద్ధత ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? క్షమాపణ ఎక్కడుంది? సిలువుని ఎత్తుకొని నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరెవ్వరు దయచేసి యూట్యూబ్ జోలికి వెళ్ళకండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మంచి స్పీకర్స్ ఉంటే చూడండి అంతే. మొన్న ఒక ఆయన వచ్చి అడిగాడు, అసలు అమ్మాయి ఏం చూడాలి తెలియట్లేదు. నేను చెప్పాను, అసలు ఏం చూడకు, కూర్చొని బైబిల్ చదివి ఆ బైబిల్ అంతా నీ గుండెల్లో చేర్చుకో చాలు. చెత్త చెదారం చూసి ఆ దుర్మార్గతలోనికి మీరు కూడా వెళ్ళకండి. కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. ఈ రోజుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపించేవి ఎక్కువ కనపడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మను హత్తుకొని ఉందాం, బైబిలు హత్తుకొని ఉందాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన
మనస్సాక్షి. వాతలు అంటే తెలుసా మీకు? పూర్వకాలం పుట్టిన పిల్లలకి ఏమేసేవాళ్ళు? వాతలు వేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఈ ట్రైబల్స్ మాల్టో వాళ్ళు పిల్ల పుట్టగానే, పిల్లడు పుట్టగానే మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తే వాడు ఒక చువ్వ కాల్చి పొట్ట మీద అంతా వేస్తాడు, వాతలు వేస్తాడు. మనస్సాక్షికి ఒక మనిషి వాత వేసుకుంటాడంట. మీరు ఆలోచించండి, ఇంటికి వెళ్ళాక మీ ఫ్యామిలీలో కూడా డిస్కస్ చేసుకోండి, ఎవడేస్తాడు ఈ వాతలో? ఎవడేస్తాడు? సైతాన్ వేస్తాడు. సినిమా చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? అది చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? ఇలా మాట్లాడితే తప్పేంటి? నేనైనా దొరికాను, నీకు నువ్వే వేసుకుంటావు వాతలో. వాత వేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? కొన్ని అలవాట్లకి కొంతమంది నిన్ననే చెప్పు వాత వేసినట్టుగానే ఉంటారు వాళ్ళు. వాత వేయబడిన మనసాక్షి. ఇంకా వాత అనేది ఒక వ్యక్తికి పడ్డాక అది బాగవుతుందా చెప్పండి? అసలు వాతలు అంటే తెలుసా? ఒక సువ్వ కాల్చి, కడ్డి కాల్చి సన్నటిది అయ్యండి, ఇనుపది ఏం చేస్తారు? సర్రని అంటిస్తారు. కొన్ని మనకి కొన్ని మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు పోతాయా చెప్పండి? పోతాయా చెప్పండి? జీవితంలో కొన్ని మచ్చలు ఉంటాయి. ప్రతి జీవితానికి కొన్ని మచ్చలు ఉంటాయి. ఆ మచ్చ పోతుందా ఎప్పటికైనా చెప్పండి? జాగ్రత్త, మచ్చ రాకుండానే చూసుకోవాలి జీవితం. జీవితం చాలా విలువైంది. ఇది దేవుడు మనకిచ్చిన జీవితం. ఇది ఆషామాషి కాదు. భక్తి ఆషామాషి కాదు. భక్తి ఏమి చలగాటం కాదు. ఒక వ్యక్తికి ఒక చెడ్డ పేరు పడ్డాక ఆ పేరు ఎప్పటికైనా పోతుందా? దేవుడు క్షమిస్తారు, మనిషి క్షమిస్తారు. నీకు నువ్వు కూడా క్షమించుకోవాలి. కొంతమంది ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా? నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫోన్లో, ఒక్కొక్కసారి నా దగ్గరకు వస్తుంటారు. క్షమించుకోలేరు, తమ్ముని తాము క్షమించుకోలేరు. తమ్ముని తాము క్షమించుకోలేరు కాబట్టి ఇతరుల్ని క్షమించలేరు. ఒక మచ్చ నీ జీవితంలో పడితే ఇంకా మచ్చ ఎప్పటికీ పోదు. మచ్చ పడకుండానే చూసుకోవాలి. ఇది యేసు రక్తము చేత కొనబడిన జీవితం. ఏ జీవితం ఇది? ఇది యేసు రక్తం చేత కొనబడిన జీవితం. ఇది పరిశుద్ధమైన జీవితం. ఇది పవిత్రమైన జీవితం. నా జీవితం మీద ఒక మచ్చ పడితే అందరూ ఏం చూస్తారు? దీని మీద ఏదన్నా ఒక మచ్చ ఉందనుకోండి, అయ్యో అమ్మగారు చూసుకోలేదు, అక్కడేముంది, మచ్చ ఉంది, అయ్యో చూసుకుంటే బాగుండు అనుకుంటారా లేదా? మీరు మనిషిని చూస్తారా, మచ్చలు చూస్తారా? జీవితం అండి ఇది. ఇదేంటిది? ఇది ఒకరోజు పరలోకమైన వెళ్ళాలి, ఇది ఒకరోజు నరకానికైనా వెళ్తుంది. చాలా జాగ్రత్త. నీ జీవితం ఏ క్షణం అంతమవుతుందో తెలియదు. ఏ క్షణం దేవుడు వస్తారో తెలియదు. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి. అదే పని చేస్తూ ఉంటారు, అదే ఇష్టం చేస్తూ ఉంటారు, అలాగే బతుకుతారు, అలాగే మాట్లాడతారు. మాట్లాడరు ఇంకా, ఇంకా ఇంకా వేరే మాట రాదు. ఈ వాత వేయబడిన మనస్సాక్షి గల వాళ్ళంట వివాహాన్ని నిషేధిస్తారంట. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అలా ఒక డినామినేషన్ ఉంది. మనకు అనవసరం అలజోలు. మనం ఎవరిని విమర్శించాం? నేను ఒకసారి చాలా కాలం క్రితం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక మీటింగ్కి చాలామంది వెళ్తున్నారు. ట్రైన్ అంతా ఇంచుమించు వాళ్ళే ఉన్నారు. ఒక పెద్ద ఆయన బైబిల్ చదువుకుంటూ ఉన్నారు, నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. చాలాసేపు నన్ను చూసి అన్నాడు, అమ్మ నువ్వు సేవకురాలువా అన్నాడు. నాకు చాలా సంతోషం. ఎవరన్నా అలా అడిగితే అవునండి నేను సేవకురాలనే అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, అంటే కొంచెం మాట్లాడుకున్నా, ఏ ఊరు ఏంటి అక్కడికి వెళ్తున్నారు అవి అయిపోయాక అన్నారు, నువ్వు పెళ్లి చేసుకున్నావమ్మా అని అడిగాడు. అదే తక్కువని ఎవరన్నా అలా అడిగితే మనకి కొంచెం క్లాగైపోతాం. అవునండి చేసుకున్నానే అన్నాను. నువ్వు చాలా తప్పు చేసావు అన్నాడు. హే బాబాయ్, పెళ్లి చేసుకుంటే తప్పు చేసుకుంటున్నా, తప్పు ఎందుకు చేశాను నేను? పెళ్లి చేసుకోకూడదమ్మా, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అందుకే మేము ఎవరం కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు.
నేను అంటే నాట సంభాషణ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెంటనే మనసులో ఆలోచించుకుంటాను ఏం జవాబు చెప్పాలి, ఏసయ్య బాబోయ్ ఏంటి అసలు ఇట్టాడు సంభాషణలు తిరిగామని. అప్పుడు నేను అన్నాను ఆయనతో, అండి దేవుడు ఏం చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని చెప్పారు. అంటే ఇంకొంతసేపు చెప్పాను అనుకోండి, క్లుప్తంగా ఏం చెప్తున్నానంటే, అండి మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు పరిశుద్ధంగా జీవించారు, మంచిదే, మీకు వందనాలు దండం ఏందన్నా చెప్పొచ్చు, కానీ మీ తర్వాత ఇంకంతే స్టాప్, మీ తర్వాత ఏమీ లేదు. అప్పుడు నేను చాలా ధైర్యంగా చాలా సగర్వంగా చెప్పాను, నాకు నలుగురు పిల్లలండి, నలుగురు పిల్లల్ని దేవుని కోసం అగ్నిలాగా తయారు చేసి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను, నా వెనక వాళ్ళు దేవుని కోసం వండుతారు. ఒకవేళ మనలాంటి వాళ్ళు మనం పెళ్ళిళ్ళే చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతో నిండి ఉంటుంది, దుష్టులే పరుగులుతారు, మీకు కంటిన్యూషన్ లేదు, తరం వెనక తరం ఉంటుంది. బైబిల్ ప్రకారం ఎందుకు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నారు? నేను గ్యారంటీ చెప్తాను, నాకు నలుగురు పిల్లలు, నలుగురు పిల్లల్ని దేవుని కోసం మండించి ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. నా వెనక నలుగురు పిల్లలు మండుతారు, ఆ వెనక ఆ పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లల్ని దేవుని కోసం మనలాంటి వాళ్ళం పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతోనే ప్రబలుతుంది. బైబిల్లో ఎక్కడా కూడా పెళ్లి చేసుకోవద్దని లేదు, మీకు ఇష్టమైతే చేసుకుంటారు, చేయలేకపోతే చేసుకోరు. కొంతమంది అలా ఉండిపోయారు, వివాహాన్ని నిషేధిస్తారు, రకరకాల బోధలు వచ్చేసాయి.

ఎవరు చెప్పింది? మేము చెప్పింది కూడా చెయ్యొద్దు. ఏం చెప్పింది చెయ్యాలి? బైబిల్ చెప్పింది చెయ్యి. మేము కూడా బైబిల్ చెప్పిందే చేస్తాను. నేను ఎంతమందిలో నిలబడినా సవాల్ చేస్తాను. నో, ఇంక మీరు ఎన్నన్నా చెప్పండి, నేను విన్నంతే. బైబిల్ ఏం చెప్తే నేను అది చేస్తాను, ప్రయత్నం చేస్తాను. నేనేమి 100% చేస్తాను అని చెప్పను, కానీ నాకు దేవుడిచ్చిన దిక్సూచి గైడ్ బైబిల్ ఒకటే. ఎన్ని మనసాక్షులు మాట్లాడుకున్నాం? ఒకటి మంచి మనసాక్షి, రెండు పవిత్రమైన మనసాక్షి, మూడు మాత వేయబడిన మనసాక్షి. ఎబ్రీ పత్రిక 10:22 మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనందరం దేవుని సన్నిధికి వచ్చాము, కానీ ఎలా రమ్మంటున్నాడు? మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు. మనసాక్షికి ఎంత వస్తుందంట? కల్మషం. చెడిపోతుంది మనసాక్షి. ఎలా కల్మషం సోకుతుంది? కొన్ని విషయాల్లో మనం తప్పు నిర్ణయాలు చేసేస్తాం. మన మనసాక్షి అంటది తప్పు, నువ్వు చేసే నిర్ణయం తప్పు. అలా కాదు, ఈ మనసాక్షి కొంతసేపు మాట్లాడుతుంది. ఈ మనసాక్షి బ్రతుకుంటే కొంతసేపు మాట్లాడుతుంది. ఈ మనసాక్షి చచ్చిపోయాక ఈ మనసాక్షికే కల్మషం వచ్చేస్తుంది. మీరు చెప్తాను ఎలాగో, తప్పు, అలా మాట్లాడకూడదు, తల్లిదండ్రులను అలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తుంది ఎప్పుడు ఘోష. మనసాక్షి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? దేవుడు మానవుల్లోకి జీవవాయువు ఊదినప్పుడు దైవత్వం మనలోకి వచ్చింది. ఈ మనసాక్షిని ఎలాగ తప్పు వెళ్ళిపోతుంది అంటే, కొంతకాలం తప్పు తప్పు తప్పు తప్పు అని చెప్పాక తప్పేమీ లేదు. బోల్డ్ మంది చేస్తున్నారు అలాగా, ఎంతమంది క్రైస్తవులు చేస్తున్నారు. వాళ్ళు చూడట్లేదా, వీళ్ళు చూడట్లేదా, వాళ్ళు చేయట్లేదా, ఏమో అలా చేయకూడదు అంతే. ఈ మనసాక్షికి ఏమవుతుంది? కల్మషము సోకుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఈవిల్ కాన్షియన్స్, చెడ్డ మనసాక్షి అయిపోతుంది ఇది. నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నా జీవితంలో ఒక ఉదాహరణ చెప్తాను. దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నేను కొన్ని నిర్ణయాలు చేశాను చాలా కాలం క్రితం. 70లో దేవుడు నన్ను పిలిచినప్పుడు 100 రూపాయలు మించి చీర కొనుక్కోకూడదు. నాకు అప్పట్లో ఈ చిన్న పత్రికలు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు, చిన్న చిన్న పత్రికలు ఉండేవి. అవి 40 పైసలు మా రోజుల్లో, కాలేజ్ చదివే రోజుల్లో. ఎవరన్నా డబ్బులు ఇస్తే దాచుకొని ఆ పత్రిక చదువుకునేదాన్ని. అదొక పిచ్చి అన్నమాట. దేవుళ్ళకి వచ్చాక అనుకున్నాను ఇవి చదవకూడదు, ఇంకా చదువుకుంటే బైబిల్ చదువుకోవాలి, దేవుని పుస్తకాలు చదువుకోవాలి, అపవిత్రం కాకూడదు అని కొన్ని నిర్ణయాలు చేశాను. కొంతకాలం అయ్యాక, అది మ్యారేజ్ అయిపోయింది, కొంతకాలం అయిపోయాక ఒక పెద్ద పాస్టర్ గారు, స్వాతి అనే ఒక బుక్ ఉంటుంది కదా, ఉందా ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు, అది చదువుతుంది ఆ పాస్టర్ గారు. అప్పుడు నాకేమనిపిస్తుంది? మనం ఏం నిర్ణయం చేసాం? ఏమీ చదవకూడదు. చాలా కాలం బాగున్నాను, అంటే నేనేం మళ్ళీ చదవలేదు, నేను నా నిర్ణయాన్ని కట్టుబడ్డాను. నాకు ఒక పిచ్చి ఉంటుంది, ఏదన్నా అనుకుంటే జరగాలి అంతే, లేకపోతే చచ్చిపోవాలి. అందుకని ఇంకా వదులుకున్నాను అనమాట. అప్పుడు నేను అన్నాను, ఇలాంటివి మనం చదవటం మంచిది కాదు, మనం కల్మషం అయిపోతాం కదా, లోకం ఉంటుంది కదా దాంట్లో. అయ్యో తప్పేముందిరా, దీంట్లో వంటలు ఉంటాయి, దీంట్లో ఇవి ఉంటాయి, డిజైన్లు ఎలాగో, ఇది ఎలా కుట్టుకోవాలి, అది ఎలా కుట్టుకోవాలి, ఇది ఎలా వేసుకోవాలి. చాలామంది రకరకాల జళ్ళు వేసుకొస్తారు. ఎక్కడ చూస్తారు మీరు ఆ జళ్ళు? ఎక్కడ చెప్పాను, 10 జళ్ళు వేసుకొచ్చింది ఒకసారి. అమ్మ, మీ అమ్మాయి బాగా జళ్ళు వేసావు, బాగానే ఉంది, ఒక 10 వాక్యాలు నేర్పించావా అని అడిగాను. అప్పటి నుంచి ఆ గుడికి రావడం మానేసింది. మరి ఏ గుడికి వస్తుందో లేదో తెలియదు. ఎక్కడ చూస్తారు? టీవీల్లో, పుస్తకాల్లో. మనసాక్షి ఏమైపోతుందో తెలుసా? నా మనసాక్షి గట్టిగా ఉంది కాబట్టి సరిపోయింది. కల్మషం మీకు అర్థమైందా? ఇప్పుడు తప్పే ఉంది, తప్పే ఉంది. నిజంగా బైబిల్లో పేతురు గారు, పౌలు గారు మగవాళ్ళు వాళ్ళిద్దరూ

0: ఆడవాళ్ళు జడలు చూసి చూసి విసిగిపోయి ఉంటారు. సాధారణంగా మగవాళ్ళు జడలు గిడలు మాట్లాడరు కదా. నాకు ఈ మహాభక్తులు ఇద్దరిని చూసి అనిపించింది, ఆ రోజుల్లోనే మరి ఎన్ని రకాల జడలు వేసుకొచ్చారో. మనస్సాక్షికి కల్మషం, ఎందుకు ముఖానికి ఒక జడ చాలు, చిన్నపిల్లలకి రెండు జడలు చాలు, మేము కూడా అలాగే వేసుకున్నాం. జడలు కాదు అల్లుకోవాలి, ఏమల్లుకోవాలి, హృదయంలో దేవుని వాక్యం అల్లుకో. పిల్లల జీవితాలకి దేవుని వాక్యం అందించు, దేవుని వాక్యంతో అలంకరించు. అందరూ వేసుకున్నారండి, మనం వేసుకుంటే తప్పేంటి, వేసుకో. అందరు అక్కడ పోతారో అక్కడికే పో. రకరకాల ఫ్యాషన్స్, రకరకాల స్టైల్స్, మనసాక్షికి ఏమో చేసింది కల్మషం. రకరకాల విషయాల్లో ఆనందం, తిండిలో ఆనందం, దీంట్లో ఆనందం, దాంట్లో ఆనందం, దేవుని వాక్యంలో ఆనందం లేదు. ఎవరైనా ఒక గంట గంటన్నారు ప్రసంగం చేస్తే బాబోయ్ ఇదే పట్టుకొని చిట్టిలాగా వదిలేటట్లేడు అనుకునే మహానుభావులు ఉన్నారు కదా. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? టికెట్ లేకుండా పోతారు నరకానికి, తిన్నగా పోతారు. మనసాక్షికి కల్మషము తోచకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఒకసారి ఎదురించిన వ్యక్తి ఎప్పుడు ఎదురిస్తూనే ఉంటారు. ఒకసారి పాపంలో కూరుకున్న మనిషి ఎప్పుడు పాపంలోనే కూరుకొని ఉంటారు. నీకే అలవాటు ఉంటే అలవాటు మానుకో, అది దేవుడికి ఇష్టమైన అలవాటుగా చేసుకో. నావిడ చాలా పెద్ద పాస్టర్ గారు, నేను ఆమెను కన్విన్స్ చేయలేకపోయాను. ఏదైనా మంచి అది మంచి తీసుకో, మీరు ఎందుకు అసలు అట్లా నిర్ణయం చేశారు అంది. ఓరు బాబు, ఇంక ఈ వ్యక్తితో మనం మాట్లాడకూడదు, దగ్గరుంటే నేను కూడా కల్మషం అయిపోవచ్చు. నేను ఒక్క ఉదాహరణ చెప్పాను, జీవితంలో ఏవైనా సరే నీ జీవితాన్ని కల్మషం. కొంతమందికి డబ్బులు పిచ్చి, బట్టలు పిచ్చి, కొంతమందికి అహంభావం, నా మాటే నేనన్నదే. నీ మాట కాదు, ఇతరుల మాట గౌరవించు. మా చిన్నప్పుడు ఒకటి నేర్చుకున్నాం, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యూ లాస్ట్. యేసుకి ఫస్ట్ స్థానం ఇవ్వు, తర్వాత ఇతరులకి ఇవ్వు. వాళ్ళని గౌరవించడం నేర్చుకో. అది కూతురైనా, కొడుకైనా, కోడలైనా, ఎవరైనా, వాళ్ళకి చదువు సంజయం లేకపోయినా సరే వాళ్ళు ఏదైనా ఒక సలహా చెప్తే తీసుకో, అవమానించుకో. యేసు ఫస్ట్, సెకండ్ ఇతరులు, థర్డ్ నేను, నేను నా ఇష్టం. చాలా కష్టం, బట్ అదే స్టెప్స్. మనసాక్షికి కల్మషం ఎక్కడైనా ఉందేమో చూసుకుందాం. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, గమనించండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇదే మనసాక్షి, శుద్ధి చేయబడిన మనసాక్షి. ఇప్పటికి ఎన్ని మాట్లాడుకున్నాం? పవిత్రమైన మంచి మనసాక్షి, వాతవేయబడిన మనసాక్షి, కల్మషము సోకే మనసాక్షి. జాగ్రత్త, కల్మషం లోకమంతా మన మీద కల్మ. పక్కోడు ఏదో ఏవో సినిమా ఏవో మాట్లాడుకుంటూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హృదయం కల్మషం అవ్వకుండా చూసుకోవాలి. ఏదో పరిస్థితి వస్తుంది, నువ్వు కూడా నోరు జారేవనుకో, ఏమైపోతావు? కల్మషం అయిపోతావు. సామెత ఉంటుంది కదా, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలే, కల్మషం అయిపోతుంది. హృదయం కల్మషం అవ్వకుండా జాగ్రత్త పడాలి. మనమంతా జాగ్రత్తగా ఉంటున్నాం, ఏదో ఒక విషయానికి, ఏదో ఒక విషయానికి తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. వెంటనే దేవుణ్ణి మనం, అమ్మో ప్రభు ఇంకొక్కసారి నేను ఇలాగా మాట్లాడకూడదు. మనం వెళ్ళే మార్గం ఒకటి ఉంది, ఏంటది? పరలోకం. ప్రతిరోజు కూడా పరలోకం చేరుకోవడానికి యాత్ర చేస్తూ ఉన్నాం. మనసాక్షికి కల్మషం సోకకూడదు. ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? శుద్ధి చేయబడిన మనసాక్షి. బైబిల్ చదివేటప్పుడు ఊహించుకొని చదవమని చెప్తూ ఉంటారు. చూడండి, అక్కడ అగ్నిగుండం ఉంది. ఒకరోజు పిల్లలకి కథ చెప్తా ఉన్నాను, చిన్నప్పుడు అన్నీ ఊహించుకుంటూ చెప్పేదాన్ని. షడ్రకు మెషకు అభిజ్ఞగో అంటే ఎందుకో నా మనసుకి అది గుర్తొచ్చింది, అది చెప్తా ఉన్నాను. ఆ ముగ్గురు అగ్నిగుండం ముందు నిలబడ్డారు. వాళ్ళు ముందు రోజు కొన్ని రోజులుగా ఎప్పుడైతే దేవునికి ఎప్పుడైతే ఈ విగ్రహానికి మొక్కని వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తామన్న ఒక శాసనం వచ్చిందో వెంటనే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉండి ఉంటారు, ఒరే చచ్చిపోయినా సరే మనం మొక్కేది లేదు. చాలామంది యూదులు ఉన్నారు, యూదులందరూ ఏం చేశారు, కొంతమంది మొక్కేశారు. ఈ ముగ్గురు ఎన్ని రోజులుగా మాట్లాడుకున్నారు, చస్తే చచ్చిపోదామరా, మనం మాత్రం మొక్కేది లేదు. వాళ్ళ మనసాక్షి శుద్ధి చేయబడి ఉంది కదా, దేవుడికి మేము ద్రోహం చెయ్యం. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న ఈ మధ్య కూడా నేను ఒక సహోదరికి చెప్పాను, దేవుడికి నేను ద్రోహం చేయను, యేసు ప్రభు రక్తం నన్ను కొనుక్కుంది. మనం ఎలా విమోచించబడ్డాం, యేసు ప్రభు కార్చిన రక్తంతో విమోచించబడ్డాం, ఆ రక్తానికి నేను ద్రోహం చేయను. ఈ రోజుల్లో పాటలు వచ్చేసాయి కదా, ఎన్ని రకరకాల నాశల్లో కూడా పంపిస్తూ ఉంటారమ్మా, ఈ పాట పాడాము చూడండి. నాకు ఏ పాట చూడబుద్ది కాదు, కాసేపు సముద్రంలో ఉంటాడు, కాసేపు అడవిలో ఉంటాడు, కాసేపు ఈ చొక్కా వేసుకుంటాడు, కాసేపు ఆ చొక్కా వేసుకుంటాడు. ఆడవాళ్ళు పడినా అంతే, కాసేపు ఈ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ చీర వేస్తుంది. దేవుడు చూసి సంతోషిస్తాడా, ఏమో మరి దేవుడు సంతోషిస్తారేమో నాకు తెలియదు, నా హృదయం సంతోషించదు. ఏమైపోయింది, మనసాక్షి సగం లోకం కలిసిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? టెక్నాలజీ ఉంటే ఉండొచ్చు కాక, టెక్నాలజీకి నేనేమి అంకితం అవ్వాల్సిన పని లేదు. మీకు అర్థమైందా, ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి, ఇది నిర్మలమైన మనసాక్షి. నీ మనసాక్షిని పాడు చేసేవి చాలా జరుగుతాయి. అందరు తీసుకుంటున్నారండి, అది లంచం కాదు, అది బహుమానం, గిఫ్ట్. లంచానికి కొత్త పేరు. మా వాడు ఒకడు ఒక ఇల్లు కట్టాడు, ఇమ్మచ్చావు కొన్ని రోజులయ్యిందిలే, చాలా బాగుందిరా ఇల్లు, చాలా బాగా కట్టావంటే ఇంకో పక్కోడు ఇంకో చుట్టం అన్నాడు, అక్కో జీతంతో కట్టినవి కాదక్క అవి, అదంతా బహుమానాలతో కట్టాడు. శుద్ధి చేయబడిన మనసాక్షి, కల్మషము అంటని మనసాక్షి, ఇంకా కొన్ని ఉన్నాయి, నిర్మలమైన మనసాక్షి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, పౌలు గారు తిమోతికి రాస్తూ, నేను నిన్ను చూడాలని మిగులా అపేక్షిస్తూ ఉన్నాను, నీ కన్నీళ్ళు తలంచుకుంటా ఉన్నాను. 3-5 కలిసి ఉన్నాయి, 1, 2, 3, 4 లైన్ చదువుతున్నాను. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదుట దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఏ మనస్సాక్షిది, ఏ మనస్సాక్షిది, నిర్మలమైన మనస్సాక్షి. మాట వినటానికే బాగుంది కదా, నిర్మలమైన. ఒక సరస్సు, ఒక చెరువు దగ్గరికి వెళ్తే ఒక్కొక్కసారి కొన్ని సరస్సుల దగ్గరికి వెళ్తే సరస్సు వేరు చెరువు వేరు, నిర్మలంగా ఉంటుంది ఆ నీళ్ళు. అవసరమైనప్పుడు చాలా ఇక్కచ్చిగా ఉంటాం, ఖచ్చితంగా నిలబడతాం, అవసరమైతే కోప్పడతాం, కానీ ఇళ్ళల్లో మనుషులు నిర్మలంగా ఉంటానమ్మా. రుసరుసలాడుతా, విసుక్కుంటా, కసురుకుంటా. అసలు అట్లా చేసిన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో నాకు అర్థం కాదు. ప్రతిదానికి విసుక్కుంటారు, ప్రతిదానికి కోప్పడతారు. బాబు పాట అలా కాదు బాబు, కొంచెం విని పాడు అంటే కూడా కోపమే. నీ రాగం సరిగ్గా లేదమ్మా, కొంచెం రాగం నేర్చుకొని పాడు అంటే కూడా కోపమే. ఏం బతికారా బాబు, ఏం బతుకో, ఏం క్రైస్తవ్యం, ఏంటి అసలు ఇది, పిచ్చెక్కిపోద్ది ఒక్కొక్కసారి. నిర్మలమైన మనసాక్షి ఎంత బాగుంది కదా మాట, చెప్పండి అందరూ. నిర్మలంగా హృదయం ఎప్పుడు పీస్ఫుల్గా చక్కగా ఉండు, మంచిగా ఉండు. లోకం ఎంతో దుమ్మేస్తుంది, భయంకరమైన సవాళ్ళు వస్తాయి, నిర్మలంగా ఉండు, కంగారు పడకు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: ప్రతి ఒక్క జీవితంలో ఎంతో విలువైంది, ముఖ్యమైంది క్యారెక్టర్. ఈరోజు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం అనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, హౌజ్ ఆర్ క్యారెక్టర్. మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, ఈ మూడు చాలా ముఖ్యమండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ ఇస్ క్లియర్. ఒక మనిషి క్యారెక్టర్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక మనుషుడు క్యారెక్టర్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, ఒక మనుషుడు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంట, లెక్క, తీర్పు. అదే రీతికి మనం చూస్తాము, ఒక మనుషుడు ఏం తలస్తాడో దాన్ని బట్టి తను బ్రతుకుతాడంట. దేవుడు తలంపులు ఎరిగిన వ్యక్తి మన తలంపులు తగినట్టుగా తీర్పు తీర్చే దేవుడు. మొదటిగా మన మాటలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు, రెండోది మన తలంపులు తగినట్టుగా దేవుడు తీరుస్తాడు, మూడవది ఏంటంటే మన క్రియలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మన యాక్షన్స్, మన క్రియలు, ఈ మూడుని బట్టే మనుషుడు విలువ ఉంది. ఈ మూడుని బట్టే మనుషుడికి స్థాయి ఉంది. ఈ మూడుని బట్టే మనుషుడికి ఘనత ఉంది. మనుషుడు మిమ్మల్ని గౌరవించాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని గణపరచాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. ఈ మూడు సరిగా ఉంటే బ్రతుకు ధన్యమండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 31:10 చదివితే, ఈ గుణవతి అయిన భార్య దొరుకుతాం బహు అరుదు అంట. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, ఎన్ ఎక్సలెంట్ వైఫ్. వాట్ ఈస్ ఎక్సలెంట్? అంటే బ్యూటిఫుల్ వైఫా? నో, ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్, ఇట్స్ అబౌట్ ఎక్సలెన్స్. గుణవతి అయిన భార్య, దట్ ఈస్ ద ఎక్సలెన్స్. యు సీ, దట్ ఈస్ ఎ క్యారెక్టర్. సో దేవుడు నాకు తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య, టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దొరుకుతాం, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దొరుకుతాం బహు అరుదు అంట. బహు అరుదు, చాలా కష్టం. అలాంటి వానికి, అలాంటి వ్యక్తి దొరుకుతామో, ఏం దొరికినట్టంట, మోర్, ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్యువెల్స్ అంట. నగలు దొరికిన దానికన్నా క్యారెక్టర్ కలిగిన భార్య మేలంట. ధనము తెచ్చే భార్య కన్నా, ఈరోజు చాలామంది అడుగుతారు, వాట్ డూ యూ బ్రింగ్, ఏం తెస్తావు పెళ్లి చేసుకుంటే, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఆస్తి ఏంటి. స్త్రీలు పురుషులు ఇద్దరికి చెప్తున్నానండి, కేవలం పురుషులు మాత్రం చెప్తున్నాను అనుకోవద్దు. బాగా చెప్పారు, మాకేం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. క్యారెక్టర్ కలిగి ఉండాలి, అన్నీ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ లివ్ రైట్, యూ విల్ డూ థింగ్స్ రైట్. సింపుల్, యూ విల్ డూ థింగ్స్ రైట్. వర్షా, క్యారెక్టర్ లేని వ్యక్తి నీకు ఆస్తిపాస్తులు తెచ్చినా కూడా వ్యర్థమే. యూ విల్ హ్యావ్ మెంటల్ టార్చర్ ఇన్ యువర్ లైఫ్. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్యువెల్స్. గొప్ప నగల కన్నా, గొప్ప ధనం కన్నా విలువైందంట. కీర్తన 119:1 చదువుతామండి.
4: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి,
3: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి
4: నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు.
3: నిర్దోషముగా, నిర్దోషముగా, నిర్దోషముగా. యూసీ, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. దేవుని వాక్యము మనకి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది. దేవుని వాక్యము ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో తెలియజేస్తుంది. క్యారెక్టర్స్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ కదా, ఇట్ ఈస్ అబౌట్ యువర్ వర్డ్స్, యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, ఈ మూడు దేని బట్టి ఆధారపడి ఉండాలి ఒక క్రైస్తవుడింది, దేవుని వాక్యం తగినట్టుగా. ఎందుకంటే ప్రతి గృహంలో, ఈ లోకంలో చూస్తే ప్రతి కల్చర్, ప్రతి గృహము, ప్రతి ఊరు, ప్రతి ప్రాంతము, ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తే మిక్సడ్ కల్చర్స్, మిక్సడ్ కల్చర్స్, డిఫరెంట్ ఐడియాలజీస్. ఒక గొప్ప స్థాయి నుండి, ఒక అల్ప స్థాయి నుండి, అన్ని రకాలు కలిసి అన్ని రకాలు జీవిస్తారు. ఈరోజు ప్రభావిత అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా, స్కూల్లో కూడా. ఏంటి మిక్సడ్ కల్చర్స్? ఒక ఇంటిలో ఒక పదం, ఒక విధానంలో ఒక పద్ధతి తగినట్టుగా పెంచినా కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతున్నారు స్కూల్కి వెళ్తే పిల్లలు? నేర్చుకోండి రాని పంపిస్తే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు, అక్కర్లేనిది నేర్చుకుంటారు, అవసరం లేనిది నేర్చుకుంటారు. మంచి ప్రభావితం కన్నా చెడు ప్రభావితం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట, ఎప్పుడు అది 100% ఎక్కువ ఉంటుందంట. సో మంచి ఒకటి చేద్దాం అన్నప్పుడు దానికి చెడు ఏంటి అనేది ఎక్కువ ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ సైడ్. ఈరోజు చాలామంది ఒక సైడ్ ఆలోచిస్తారు. ఆల్వేస్ థింక్ టూ సైడ్స్. బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ షోస్ టూ సైడ్స్. ఇదంటే ఇదేంటి, ఇది చేస్తే ఇదేంటి, ఓ ఇది చేస్తే వీరు సంతోషపడతారు, ఎవరు బాధపడతారు? ఎందుకంటే నువ్వు చేసేది అన్నిటికి అందరు సంతోషపడరు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుని సంతోషపడితే ఇంకోటి మండుతుంది, ఎవడాడు? సాతానికి. నువ్వు దేవుని మహిమపరిస్తే ఇంకోటికి అవమానం కలుగుతుంది, ఎవడాడు? సాతానుడు. నువ్వు దేవుని గణపరుస్తే ఇంకోటి నీ మీద పగపడుతున్నాడు, ఎవడాడు? సాతానుడు. నువ్వు సాతాన్ని మహిమపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు, జ్ఞాపకం చేసుకో. దేవుడు వాకి తెలియజేస్తుంది, లోకంతో స్నేహమో దేవునితో వైరమో. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తావు, దేవుడు అంటాడు నువ్వు నా శత్రువి. నువ్వు లోక పద్ధతి తగినట్టు బ్రతుకుతావా, నువ్వు నాకు శత్రువి. నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా, నువ్వు నాకు శత్రువి. మీరు ఎవరి పక్షాన ఉన్నారు? మీరు ఎవరిని చూపిస్తున్నారు? మీరు ఎవరిని కనబరుస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరు సాక్షి ఎవరు చూస్తున్నారు? ఈరోజు మీరు బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే నీవేమై ఉన్నావు దాన్ని తగినట్టుగా బ్రతుకుతావు. దేవుని నాకు తెలియజేస్తుంది, ఒక మనిషి యాజ్ అ మ్యాన్ బిలీవెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ. ఏదైతే నమ్ముతాడో దాన్ని తగినట్టుగా బ్రతుకుతాడంట. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వి హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము, దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారికి ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారికి ఉన్నామా, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే యూనో దర్ ఇస్ దిస్ నైస్ వర్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12.
4: నీ యవనమును బట్టి,
3: నీ యవనాన్ని బట్టి
4: ఎవడు
3: నిన్ను తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట?
4: మాటలోను.
3: నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది? మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. యు సీ, ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. ఈ వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు, నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, మన క్యారెక్టర్ లేకుండా ఎవరు మమ్మల్ని వెంబడించరు. అందరు నీ చుట్టూ రావచ్చేమో, కానీ నీ క్యారెక్టర్ సరిలేకపోతే మాత్రం నిన్ను వెంబడించరు, తెలుసా? యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు బీ బిహైండ్ యూ, దే డోంట్. Some people say, follow me, nobody follows. But if someone is fruitful, if someone is practical, if someone is really worth living the life, people will automatically follow. Nan ever gauravistaledante nee character saraledu, nu gauravinchaa kabatti neeku gauravam ledu, nu gauravista neeku gauravam untadi. You see punctuality. Manushudu samayanni follow chese vaadiki eppudu gauravam untadi telusa? Udyogalo meer correct ga time maintain cheyandi, meeku gauravam undapothu chudandi. Devuniki meer time maintain cheyandi. See if God not honoring you. Daniel mummarlo prarthana chesevadanta, and Bible lo chuste Gabriel ochinappudu Daniel tho cheppedi, Daniel you are esteemed by God. Oka translation lo untadi, you are honored by God. Devuni dwara gaurovinchabade vyaktivi nuvu. Enti devuni dwara gaurovinchabade vyakti? Nuvu mummarlo prarthana chestunavayya, నీ ప్రార్థన సమయాన్ని సరిగ్గా పెడుతున్నావయ్యా. ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన టైం నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నావు. యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. ఈరోజు దేవుడు మనల్ని చూసి యు ఆర్ ఆనర్డ్ బై గాడ్ అని చెప్పగలరా? సింపుల్ యాజ్ దాట్. మన క్యారెక్టర్ సరిగా ఉంటే మన తలంపులు, మన మాటలు, మన క్రియలు ఈ మూడు కరెక్ట్గా ఉంటాయి. మన తలంపులు, మన మాటలు, మన క్రియలను బట్టే మన జీవితం ఉంది. జాగ్రత్త, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఈ సంవత్సరంలో దేవుడు మీకు జయమవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఇస్ రైట్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈరోజు మనం అంటాము ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లైన్డ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ బి గుడ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ ఫాలో టైం నాట్ మీ. 10 మందిని ఫాలో టైం అంటున్నాం, మీరు టైం ఫాలో చేస్తున్నారా? 10 మందికి చెప్పేది మీరు చేస్తున్నారా? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు విలువ అవ్వరు, గౌరవం అవ్వరు. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు చెప్తారు కానీ చేయరంట. పిల్లోడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పేదానికన్నా నేనేం చూస్తున్నాను అదే చేస్తాను, నువ్వు ఎలా ఉన్నావో అలా చేస్తాను, నువ్వు ఏం చేస్తావో అది చేస్తాను, నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. సింపుల్. ప్రతిరోజు లేచింది మీరు మోకరించి ప్రార్థన చేస్తాను, మీ పిల్లలు చూడండి ఏం చేస్తారు చూడండి. వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా మోకాళ్ళు ఆటోమేటిక్గా వేస్తారు. దేవుని కృపను బట్టి మా పిల్లలకి నేను అదే నేర్పించా. నన్ను చూస్తారు ఎందుకంటే పుట్టినప్పుడు మాతోనే పడుకుంటారు, మాతోనే ఎదుగుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే నేను వారు చూసేది ఏంటి, మేము పొద్దుట లేచినట్టు మోకాళ్ళు ఎదుగుతాం. ఆ మోకాళ్ళు వేసేటప్పటికి ఈ పిల్లలు చూసి అలవాటు ఏమవుతుందో తెలుసా, మేము లేచి మోకరించేటప్పటికి కూడా వాళ్ళు ఎగుస్తారు, లేచి పక్కకు వచ్చి మోకరిస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చి మోకరిస్తారు, ఇట్లా మోకరిస్తారు, బెడ్ మీద చేపెట్టి ఇట్లా తలకిని పెట్టి మోకరిస్తారు, మోకాళ్ళ మీద వచ్చి. ఇట్ ఈస్ అ హ్యాబిట్. అదే మేము లేచి పొద్దుటే ఫోన్ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఈరోజు పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మీరు తల పక్కన పెట్టి మీరు ఏం చూస్తున్నారో చూస్తారు. సో బీ కేర్ఫుల్, వాట్ ఈస్ ద రోల్ మోడల్, వాట్ ఈస్ లైక్ మీరు చూపించే మాదిరి ఏంటి. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలంట, నేర్పించాల్సిన తల్లిదండ్రులు. ఇంట్లో ప్రారంభమయ్యేది, స్కూల్లో కాదు, స్కూల్లో కాదు, ఇంట్లో. ఇంట్లో బిడ్డ కరెక్ట్ క్యారెక్టర్ ఐడియాలజీలో పెంచబడితే స్కూల్లో వచ్చే ఎదుర్పులకి నిలబడగలుగుతాడు. ఇంట్లో పెంపకం, క్యారెక్టర్ టీచింగ్ డెవలప్మెంట్ లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు అందరు ఏ దారిలో పోతున్నారో ఆ దారిలో పోతారు. యూసీ, క్యారెక్టర్ ఇస్ నాట్ ఫాలోయింగ్ పాపులారిటీ. ఈరోజు చెప్పాలంటే దేవుని వాక్య నియమం మారదు. ఈరోజు లోకం చూడండి, మారిపోతూ ఉంటుంది. ఒకరోజు అంటారు ఇలా చేయకూడదు, ఒకరోజు అంటారు ఇది చేయొచ్చు, ఒకరోజు అంటారు లా అబార్షన్ చేయకూడదు, ఇంకో రోజు ఇస్తారు అబార్షన్ లీగల్. ఏం మారతలేదా? మారుతూనే ఉంది. లుక్ బ్యాక్. You see, world is changing, but the word of God will never change. You need to train your children to follow the word of God. Devuni vakyam. Manam devuni vembadinchevaru ante aina vakyanni erigi aina vakya prakaram jeevinchali. Timothiki rasina rendo patrika 2:22 chaduvudamandi.
5: నీవు యవనేచ్చుల నుండి పారిపో,
3: నీవు యవనేచ్చుల నుండి పారిపో,
5: పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా.
3: ప్రభుతో ప్రార్థన చేయవారితో కూడా, ఒక్కసారి ఉండండి, ప్రభుకి ప్రార్థన చేసేవారితో. ఇంకో మాటలు చెప్పాలంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ రైట్, చూజ్ యువర్ కమ్యూనిటీ రైట్, చూజ్ యువర్ సిచ్యువేషన్ రైట్. యు సీ ద అట్మాస్ఫియర్, నువ్వు ఎదిగే అట్మాస్ఫియర్ రియలీ మ్యాటర్స్. చాలా ముఖ్యం, చాలా ముఖ్యమైన. నువ్వు ఎదిగే ఆ ప్రాంతాన్ని బట్టి నీ బిడ్డల జీవితం అంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అందుకనే బాధతో చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ టు క్రిటిసైజ్ బట్ ద రియాలిటీ, ఐ డోంట్ మీన్ టు స్పీక్ నెగిటివ్ బట్ ద రియాలిటీ. మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మంచి స్కూల్లోనే చదివాం. దాని తర్వాత మా నాన్నగారు ఏం చేశారు, ఇంత ఎందుకులే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది కదా, ఎవరు వాళ్ళని తీసుకెళ్తారు, నేను ఊర్లకి వెళ్తూ ఉంటాను, నేను సేవలో తిరుగుతూ ఉంటాను, నా పిల్లల్ని ఎవరు మరలా అంత దూరం తీసుకెళ్తారు, మేము ఉండే స్థలానికి స్కూల్కి ముందున్న స్కూల్కి చాలా దూరం, ఇంటి పక్కనే కొంచెం ఒక 1 కిలోమీటర్లో ఒక బేసిక్ స్కూల్. ఆ స్కూల్ ఎట్లా ఉందంటే ఇల్లు స్కూల్, ఇల్లు స్కూలు, ముగ్గురిని అక్కడ వేశారు. సో బేసిక్ ఇంటి పక్కన స్కూల్ వెళ్ళామా వచ్చామా వెళ్ళామా వచ్చామా, కానీ స్టాండర్డ్ చూడలే. ఎలాంటి వాళ్ళు, నేను ఇప్పుడు ఆ పేర్లు, ఆ కేటగిరీస్ అని పేర్లు చెప్తే మేమేంటి అల్పమా, మమ్మల్ని విమర్శిస్తా, లేకపోతే ఎవడో ఒకడు ఏదో అవుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్ దట్ స్లమిష్, ఆల్ దట్ స్లమిష్ అనేటప్పుడు స్లమ్లో ఉన్న వాళ్ళు, నేను తప్పు నేను చెప్తలేదు, వారి జీవితంలో వారు పోరాడుతున్నారు. ఐ నో వీ మినిస్టర్ అమౌంగ్ స్లమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో లోకసారంగా పెరిగే పిల్లలు ఎలా ఉంటారు, ఆ చిన్న వయసుకే త్రాగుడు, చిన్న వయసుకే మత్తు పదార్థాలు, చిన్న వయసుకే డ్రగ్స్, చిన్న వయసుకే పిచ్చి పిచ్చి పనులు. బికాస్ దే సీ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దట్ అండ్ దేర్ బ్రాట్ అప్ కరెక్ట్, కరెక్షన్ లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటి స్నేహాలు నా యవన కాలంలో నేను తప్పిపోతానికి ముఖ్య కారణం అదే. నా యవన కాలంలో నా 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను తప్పిపోతానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో భయము, దేవుని భక్తి, ఆలయంలో దేవుని సేవిస్తాము, దేవుని వాక్యము, అవన్నీ చక్కగా ఉంది. ఇంట్లో బయట బాను, ఆలయంలో బయట బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నామో ఎక్కడ ప్రభావితం ఎక్కడ ఉంది, ప్రతిరోజు స్కూల్లో నువ్వు ఎంత కాదన్నా నీకు పక్క బెంచోడు, నీ క్లాస్లో అందరూ అందరు చేస్తున్నారు కదా, పిల్లోడికి ఏముంటుంది, నేను లెఫ్ట్ అవుట్ అయిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది, నేను ఒక్కడిని సపరేట్గా ఉండిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది. సరే అందరితో కలిసి లాట్ మనసు ఒప్పదు. ఏ ఒక్కడు ఏ దేవుని బిడ్డ పాపం చేయాలని చేయడు, చేస్తాడా? ఆ స్లోగా గిల్ట్ లాప్ట్ ఉంటుంది, కానీ బయట బయటికి సర్లే సర్లే సర్లే సర్లే దులుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పాడైపోతాం జరిగింది. నేను దేవునికి మరలా దగ్గరకు చేరతాను ఎట్లా దొరికిందంటే, ఎప్పుడైతే నేను మరలా ఒంటరితనంలోకి పోయాను, ఒంటరితనంలోకి పోయినప్పుడు ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ మైసెల్ఫ్. నేను ఎవరిని, నాలో ఉన్న పునాదులు ఏంటి, నాలో ఉన్న వేరులు ఏంటి, నేను ఎవరిని, నేను ఎవరిని, నాలో సత్మతం అయ్యాను, పోరాడుకున్నాను, ఎంతో కలవరపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, జీవితాన్ని నాశనం చేసుకోవాలంటా అప్పటికే ఇంక చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐ రీడిస్కవర్డ్, రీకనెక్టెడ్ విత్ గాడ్. నేను అందుకని ఈరోజు చూస్తే ఐఎమ్ వెరీ కీన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు, ఎలాంటి స్నేహం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి ప్రభావితం ఉంది. బీ కేర్ఫుల్, మెయింటైన్ యువర్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ వాల్యూస్ దేని ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది. దాని తగినట్టుగా మీ కుటుంబాన్ని పెంచండి. వారు పెద్దోళ్ళైన తర్వాత నా మాట వింటలేదంటా అది మీ పొరపాటు, అది మీ పొరపాటు. వారేదో మనసు మళ్ళీపోతాం కాదు, మీరు పెంచాల్సిన విధానాలు పెంచలేదు. దే హ్యావ్ టు నో హూ దే ఆర్ డీప్ డౌన్ ఇన్ సైడ్. దేవుని వాటిలో చూస్తానండి, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ ప్యాషన్స్, పర్స్యూ రైచియస్నెస్. చదవండి.
5: ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని,
3: నీతిని
5: విశ్వాసమును,
3: విశ్వాసమును
5: ప్రేమను,
3: ప్రేమను
5: సమాధానమును వెంటాడుము,
3: సమాధానాన్ని వెంటాడు. సీ, దిస్ ఇస్ ఎ క్యారెక్టర్. ఏంటి వెంటాడాలంట? నీతిని,
5: విశ్వాసము,
3: విశ్వాసము
5: ప్రేమ,
3: ప్రేమ
5: సమాధానము,
3: సమాధానము. వీటిని వెంటాడు. అదేంటంట నెక్స్ట్? ఎవరితో కూడా? అలాంగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ విత్ ద ప్యూర్ హార్ట్. పవిత్ర హృదయం. పవిత్ర హృదయం అనేటప్పుడు యు సీ వి టాక్ హార్ట్, వి టాక్ అబౌట్ సైకీ. అంటే హృదయం ఏంటి? ఆత్మ కాదు, హృదయం. హృదయంలో తలంపులు, హృదయంలో ఎమోషన్స్, హృదయంలో గతంలో వారన్న మాటలు, క్రియలు. సో పవిత్ర హృదయాలు అన్నదప్పుడు ఇతరులను స్నేహం చేసేవారు హృదయం ఎలా ఉంది? వారు యథార్థంగా ఉంటున్నారా? ఇతరుల గురించి నీచంగా మాట్లాడుతున్నారా? గర్వంతో మాట్లాడుకుంటున్నారా? ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారా? యు సీ గాట్ బి వెరీ కేర్ఫుల్. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో సమయం గడుపుతున్నారు, మీ సమయం ఎవరితో ప్రార్థన చేస్తాను వెళ్తున్నారు. ఈరోజు చాలామంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు, గాసిప్ పార్ట్నర్స్. గాసిప్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ప్రేయర్ పార్ట్నర్స్. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి కూర్చుని పలానా చెప్తానంటే ఫస్ట్ దయచేసి దండం పెట్టి వెళ్ళరండి అని చెప్పండి. సింపుల్. యు అలోయింగ్, ఎంటర్టైనింగ్ దట్ గాసిప్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ క్యారెక్టర్. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. నేను మాట్లాడలేదు. అవును, నువ్వు మాట్లాడలేదు, మాట్లాడేవాడి గురించి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు కదా. కట్టెలు వేసేంత వరకు మంట కాలుతూనే ఉంటుందంట, కట్టెలు తీసే మంట ఆరుతుంది. అంతే పాయింట్. నువ్వు కట్టెలు వేస్తూ మంట ఇంకా పెద్దదవుతుంది, మంట ఇంకా పెద్దదవుతుంది అనుకుంటానండి. మ్యాచ్ స్టిక్ చిన్నదే, కాల్చావా పుస్ అయిపోయింది. అదే మ్యాచ్ స్టిక్ తీసుకొచ్చి పక్కన కట్టెలు అంటించండి, కాలే కొలి కట్టెలు పెద్దది ఏంటి, ఏమవుతుంది? మంట ఇంకా పెద్దగా ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ అట్ యువర్ ఫ్యూయలింగ్. ఏంటి ఏంటి మీరు ఎక్కువ చేసేది? దేవుని మహిమ పరుస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని నామాన్ని ఎత్తి చూపిస్తున్నామా? లేకపోతే అపవాది కార్యాలకి ఐ యు ఫ్యూయలింగ్? దేవుని వాక్యలో చూస్తానండి, ప్రోబ్స్ చాప్టర్ 10 వర్స్ 9.
5: యథార్థముగా ప్రవర్తించువాడు
3: నిర్భయముగా ప్రవర్తించును. మీ జీవితంలో మీరు యథార్థంగా బ్రతుకుతున్నారా? ఆ యథార్థత అన్నమాట ఇంగ్లీష్ లో చూస్తే ఏమనుంది? ఇంటగ్రిటీ అంట. ఇంటగ్రిటీ అన్న మాట గ్రీక్ మాట చూస్తే ఇంటజా అన్న మాట వస్తుంది. ఇంటగ్రిటీ అన్నదప్పుడు మూడు విషయాలు, అదే ప్రారంభంలో ఫస్ట్ చెప్పాను, క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ మూడు విషయాలు చెప్పింది. మర్చిపోయి చూసారా? తన మాట, తన తలంపు, తన క్రియ, ఈ మూడు ఒకటిగా ఉండాలి. ఈ మూడు ఒకటి అంటాము ఇంటజాన మాట. ఇంటజాన మాట ఇంటగ్రిటీ. ఒక మనిషి ఇంటగ్రిటీ కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, ఎ మ్యాన్ విత్ ఇంటగ్రిటీ అన్నదప్పుడు, తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం తలస్తున్నాడో అదే చేస్తాడు. ఈజ్ వన్. తను మాట్లాడే మాట, తను ఆలోచించే విధానము, తను చేసే పని ఒకటే ఉంటుంది. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను అంటాడు. అంటే హీ సేయింగ్ ఐ హ్యావ్ ఇంటగ్రిటీ, నాకు వాల్యూ ఉంది, నాకు ఇంటగ్రిటీ ఉంది, నాకు గౌరవం ఉంది అంటాం తెలుగులో కావాలంటే. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చూస్తాము, ఓ ఇశ్రాయేలు, ద లార్డ్ గాడ్ ఇస్ వన్. నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్న మాట వస్తుంది. ఆ మాట చూస్తే వన్ ఇన్ ఇంటజా, వన్ ఇన్ క్యారెక్టర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. వాట్ హీ థింక్స్, వాట్ హీ స్పీక్స్, వాట్ హీ యాక్ట్స్. ఇక మాటలు చెప్పాలంటే తండ్రి చిత్తము, తలంపు యేసు ప్రభు. వాక్కు, ఆది ఎందు వాక్యం ఉండను. వాక్కు పరిశుద్ధాత్మ, క్రియ శక్తి. యూనో దట్స్ పవర్, దట్ ఇస్ యాక్షన్. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటే, వన్ ఇన్ ఇంటగ్రిటీ, వన్ ఇన్ క్యారెక్టర్. సో ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఎరిగిన వారి మనము, మన క్యారెక్టర్ సరిగా ఉంది అనే దానికి సాదృశ్యం ఏంటి? మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే విధానం, మనం చేసే పని ఒకటిగా ఉండాలి. ఈ రోజు నుండి హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ లైఫ్. జీవితంలో ఇంటగ్రిటీ కలిగి బ్రతుకుతే నిర్భయంగా బ్రతకచ్చంట. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడంట, తలలోంచి ప్రభుత్వం మాట్లాడండి. ఎలా ఉంది మీ హృదయం, ఎలా ఉంది మీ తలంపులు, ఎలా ఉన్నాయి? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్? మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి? మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకట, మనసులో ఒకలాగా బయట ఒకలాగా, మాటలు ఒకలాగా క్రియలు ఒకలాగా, చేస్తానని చేయకపోతామా, ఇస్తానని ఇవ్వకపోతామా, వస్తానని రాకపోతామా? యేసు ప్రభు చెప్పలేదా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు? ఇక మాటలు చెప్పాలంటే నువ్వు హృదయంలో ఏం తలస్తున్నావో అదే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యు హ్యావ్ టు బి వన్, యు హ్యావ్ టు బి వన్ ఇన్ ఇంటెజర్, వన్ ఇన్ ఇంటగ్రిటీ. హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి. దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్ మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాలను జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమైనా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైందని బట్టి పాడు చేసిన కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుగ్రహించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు చేస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు, మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆస్క్ గాడ్, మేక్ మీ న్యూ, హీల్ మై లైఫ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నావేమో, దేవుడు అంటున్నాడు సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటగ్రిటీ నువ్వు కాపాడుకో. పరిశుద్ధంగా బ్రతుకు, నా వాక్కు తగినట్టుగా బ్రతుకు, నీ హృదయాన్ని భద్రపరచుకు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచుకు, ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించుకు, నీ హృదయాన్ని భద్రపరచుకు. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్. వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలాగుంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుతో మాట్లాడండి, దేవా నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచి, నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐ హావ్ ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్క్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈరోజు నీ పాదాలు జరుపుచున్నాం ప్రభు. మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభు, మమ్మల్ని మార్చేయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు, క్రియలు, తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివే ప్రభా. నిన్ను ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా, నీ వాక్ను పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా నీ వాక్కు వింటున్నా మేము మా జీవితాన్ని భద్రపరచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్కు మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్కు మమ్మల్ని సరిదిద్దేది అయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ కృప మాకిచ్చి నీ ఆత్మ సహాయాన్నిచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్కును వింటున్నారో వారికి కావలసిన నీ ఆత్మ సహాయం దయచేయ్యా, వారికి కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచేయ్యా, వారికి కావలసిన నీ శక్తి, నీ అభిషేకం దయచే ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే, అన్ని విషయంలో ఆదరించి బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా నీ బిడ్డలను చూడయ్యా, ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వాటిని చూడు, దేవా కుటుంబాలను చూడు, కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచేయి, కుటుంబాలను నీ మహిమార్థమే పెంచే జ్ఞానం దయచే. దేవ, ఈ అంచదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాక్ ద్వారా మేము ప్రభావితం అవ్వాలి. నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం వైరం అని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అయ్యా. వీ డోంట్ వాంట్ బి యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువు ఉంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా. నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దవా, నీవు నిత్యుడగ తండ్రివి, నీవు సమాధాన అధిపతివి. మా హృదయంలో మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మా సమాధానాన్ని దయచే, మా జీవితాల్లో మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచే, మేము చేసే పనుల్లో సమాధానం దయచే. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా, కంగారు పాటుతో అలసటితో విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ అయ్యా. మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ ఎందు ప్రభా, నీ ఎందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెన కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం, విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. వచ్చి డ్రాయత్ ఆర్ బోన్స్ నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా, మేము మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరం ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమైశ్వర్యము చెప్పున నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వేమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకునే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయ్యా. నిరీక్షించి వాటి నిజ స్వరూపాన్ని వాక్యం తెలియజేస్తుంది విశ్వాసం. మా విశ్వాసపు కార్యాలు, క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన, ఘనమైన, సఫలత కలిగిన, మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరుకి కనపరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట, మా తలంపు, మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యం తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా, ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా నీ బిడ్డల కొరకు, నీ సృష్టి అంత ఎదురు చూస్తుంది నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీ బిడ్డల కొరకు అయ్యా, నీ మహిమ మా ఎందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో, నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచునట్లుగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్.

అది క్రీస్తు శకారంభం. క్రీస్తేసు పెరుగుతున్న కాలం. మధ్యధర మృత సంద్రాల మధ్య ఉన్నది బేతనీయ గ్రామం. ఆ ఊళ్ళో ఆ కాలంలో అక్కా చెల్లెలు మార్తా మరియా సోదరుడైన లాజర్తో కలిసి నివసిస్తూ ఉండేవారు.

ఈ సృష్టిలో దేవుని మాటల రుచి వివరింపనలవి కానిది. ఆ రుచికరమైన దేవుని మాటల రూపమే యేసయ్య. ఆయన మాటల రుచి, ఆ మధురం యేసయ్యను రుచిచూచిన వారికే తెలుస్తుంది. ఈ మాటలు తినువారు, అనగా వినువారు నిత్యం జీవిస్తారు. రుచి చూద్దామా మరి ఆ మృదు మధురమైన మాటలు.

మనము రక్షింపబడిన వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకములో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండను. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండినా మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.

గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

లోకంలో ఏది సత్యం? ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

శిలువమీది దొంగకు ప్రభుయేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘమనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మనహృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

జీవితాన్ని మాపై కురిపించు దేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

0: ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకోనున్న వారి మీద ఆర్పేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అవి మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీయిజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీయిజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు.
1: ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్టిమనీస్ కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాము. మరొక టెస్టిమనీలో భాగంగా ఈరోజు మన ముందు పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, వారి యొక్క సాక్ష్యమును మనం విందాం. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా?
0: వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాన్ తిమోతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బీ. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావళి, మూడో ఆయన పేరు కరిముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసం ఉంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూర్డ్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు.
1: పాస్టర్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు, షేక్ బాజీ అని తెలిసినప్పుడు, షేక్ బాజీ అనేటువంటి మీరు జాన్ తిమోతిగా మారటం ఎలా సంభవించింది?
0: మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదే విధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బీ అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లింస్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబుని ఇస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపను అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మృక్కుబళ్ళన్ని చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి, శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకమంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది. మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండడం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా దొంగిలించడం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్టు తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరి అట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను మందలించారు. మందలించటం కాదు, కొట్టారు. మా నాన్నగారు కొట్టారని కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీడ లేదు. 2 జతల బట్టలే తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంట చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పానా, నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగని ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారు నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరే నాయన బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకో, నువ్వు నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం మేము చాలా కష్టపడుతున్నాము అని మా నాన్న చెప్పారు. సరే అన్నాను, కానీ నాకు చదువుకోవాలనే ధ్యాస లేదు. నా ఆలోచనలు నా తలంపులన్నీ ఎట్లాగుండేవంటే బాల్యంలో 97-98 సంవత్సరాల్లో మా సంజీవ్ నగర్ ప్రాంతం అంతా కూడా బహు చీకటితో నింపబడి ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో రౌడీలు, ఆ ప్రాంతంలో హత్యలు జరిగేవి, ఆ ప్రాంతము వ్యభిచారముతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతము త్రాగుడు సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్ స్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రమ్మంటే ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వచ్చేవారు కాదు. అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మీలు, రౌడీయిజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీయిజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆదికాండములు అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని రాయించారు. మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమామం చేయాలని ఆశ. అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు. కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చెయ్యాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందంటే అడపా దడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్గా
1: బాగా తాగే,
0: బాగా
1: చైన్ స్మోకర్.
0: గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లు అన్నా తాగాలి, తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించు అప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పేది ఈ 2000 సంవత్సరము ఆ సమయంలో 2000 లో ఏం జరిగిందంటే కొంతమంది యవనస్తులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్తులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, రే మనకందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలా, చేయలేము కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలమో ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలను అయితే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది. కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చేవాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లో లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకు వస్తూ ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు. ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు ఆటో డ్రైవర్లని ఇట్లాగ టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైటు బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చే పోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము, వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము.
1: ఇది ఏ వయసులో జరిగింది సుమారు?
0: ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట, 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటాయి, 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు.
1: బాగా చిన్న వయసు,
0: చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము నా ఇష్టానుసారంగా, బాగా డబ్బులు వచ్చేవి, బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగే వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే నేను మంచి డాన్సర్నండి, ఆ దొంగతనాలు చేసే టైంలో డ్యాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డ్యాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. 2001 ఆ టైంలో జెమిని టీవీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది, ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాంలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను, టీవీ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డ్యాన్స్ క్లాసులకు వెళ్తానే ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు, ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాంలకి ఆ ప్రోగ్రాంలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము, ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చి నా డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి చూసేనేమో, చిన్న వయసు అందరిది 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మా బిడ్డల వల్ల మీరు ఎంత నష్టపోయారో అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి అని మా తల్లిదండ్రులు బరితిల్లాటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిద్దని మా తల్లిదండ్రులు పోలీసు వారు అనుకున్నారు. అని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకు ఇచ్చే రెస్పెక్ట్, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, అరే బాజన్ వచ్చాడు అరే బాజన్ వచ్చాడని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చివ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చివ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్ ఒక బ్యాచ్ మేన్నెస్ ప్రారంభమైపోయింది. నాకు ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు
1: చేరారు.
0: ఒక మాట నేను అట్లా

కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటాను అన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే ఇంక నాకే మా నాన్న ఉన్నాడు, డబ్బు సంపాదిస్తాడు. ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు ఒక 50 మంది యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనస్సులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సిన ఇచ్చేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగింది పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగ నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము, అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు, కావాల్సినటువంటి బిర్యానీ, ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, హుసేన్ అన్నకి ఇట్లాంటోడు పుట్టాడు ఏంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లా పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నా నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను పట్టుకుని ఇట్లా కొట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టవచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారోనని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. అదే నేను ఎట్లాంటి పనులు చేసేవానంటే, మిడ్ నైట్ సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తా వస్తా ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తా, సమ్మర్లో ఎండాకాలం బయట పడుకొని ఉంటారు కదండి, మా ప్రాంతంలో ఎండాకాలం బయట పడుకుంటారు మంచాలు వేసుకొని. ఇప్పుడు కంటే లేదులేండి, అందరికి ఏసీలు వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో 2001-2002 ఆ టైంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆరిపోయేవాన్ని ఆ సిగరెట్. వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బిడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని, అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం నా జీవితాన్ని మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా, ఫస్ట్ టైం అయ్యా కొయ్యబాకి, ఇప్పుడు కోసి కోసా, ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగున్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు, అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ, అయ్యా ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దు అన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొన్ని

0: వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మంచాన పడి మరణపడకపోయి ఉన్నారు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. సరే, మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను, మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం ప్రమాదం ఉంటుంది, నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మీ అమ్మ ఇల్లు దాటి ఈరోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈరోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు, నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ, తమ్ముల బాధ్యత, తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న, నేనుండగానే నువ్వు మార్పు చెంది అమ్మని తమ్ముళ్ళని నేను చూసుకుంటాను, ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను, నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న, ఇంకొద్ది దినాలు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది, మందు కనుక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, వాళ్ళంతా చెమట్లు పట్టేవి. అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని, అవసరమైతే వాళ్ళను కొట్టి వేళ్ళను కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. ఒక క్వార్టర్ మందు కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది, కానీ మారలేకపోయేవాడిని, నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి, ఇంకా అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిస అయిపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసనైపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవాన్నంటే, గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకెళ్ళి మందులో ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టుండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే, ఇదిగోండి నా చేతులకి గాయాలు, ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా షర్టు పైకి రావట్లేదు ఇలాగా. ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుకతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర ఒకటి తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగు పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో, ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసనైపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ముళ్ళని మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే, మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగే ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవడానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళి ఆమె, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని, మరి అది దేవుని చిత్తము దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పొరుడుతో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిరపాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి, అంటే నువ్వు సేవ చేయాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది, అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్ది డబ్బులు బంగారం ఉండేది. అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము, అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబుల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబుల్ తీసుకొని ఇంట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే ఆ బైబుల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే మా పాస్టర్ గారేమో నన్ను వివాహం చేసుకుంటే సేవ చేయాలన్నారు. మేమేమి ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము. సరే
1: ఒప్పుకున్నారా?
0: ఎవరు?
1: మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా.
0: అవును.
1: మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా?
0: ఆ అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము, ఆమెమో సేవ అంటున్నారు. సరే ఏదేమైనా కొద్ది డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మనల్ని అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం ఆనందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ మా తమ్ముళ్ళు మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మా పెద్దమ్మకు ఫోన్ చేసి సరే మంచో చెడు జరిగింది మరి వాడిని ఇంట చేర్చుకో, వాడు నీకు తోడుగా ఉంటాడు, అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశము ఇచ్చారు. 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, మందిరానికి వెళ్దాం పద, ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబుల్ చదువుకుంటూ ఉండేది, నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికి వస్తే కూర్చొని బైబుల్ చదువుకుంటూ ఉన్నాము, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టర్ గారి మీద గొడవ పడి నేను ఇంకా విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టర్ గారిని కొట్టేవాడిని. బైబుల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టర్ గారు. ఆ బైబుల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబుల్ని గట్టిగా మళ్ళా హత్తుకొని ఆ ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టర్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ ముఖమంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయాయి, అయినా ఆమె దేవుని వదిలిపెట్టకుండా మరి నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయిబెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్ కురేసుకోవడానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టర్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని మా కద్దం వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండానట్లుగా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు. కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టర్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్తుస్ బైబుల్ కాలేజీలో మరి సజ్జా బర్నబాస్ గారి దగ్గర బైబుల్ ట్రైనింగ్ చేశారు. దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగించేవాడిని, కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబుల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిస్తే ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, ఆమె చేత తాగిన మందు గ్లాసులు కడిగించటము, దుర్భాషలు ఆడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టర్ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మా వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులలాగా ఉన్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావమ్మా, వాడు నిన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది, మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే మరి మా ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి, వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని, మరి ఇట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్పో జరిగింది, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానం, తప్పు చేశాను ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి, ఇతని దగ్గరికి దేవుడిని నడిపించాడో నాకు తెలీదు, మారితే ప్రార్థనలు నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతులు నుంచి చచ్చిపోతాను, ఇంక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజులుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలుపెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే నా రెండు ఊపిరితిత్తులు తాగి తాగి తాగి తాగి బలహీనపడి పాడైపోయినవి. బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. ఈ అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారు అని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎద్దుకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి ఆయన ఎక్స్రే తీసి ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి రెండు ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఉంటే మందుల ద్వారా ఏదైనా నయమయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ ముదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడి హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడి హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే, అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాలు, అక్కడికి చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు. నాకు అర్థమైంది ఇంకా నేను మరణిస్తున్నాను చనిపోతున్నాను అర్థమైంది, ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది. నేను రెండు ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను, ఇక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే కుప్పకూలిపోతున్నాను, ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది, దగ్గితే విపరీతమైన కళ్ళు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను, నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి ఎలా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడేయని అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేశారు. చాలామంది చుట్టాలు బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణంరా, రే నీకోసం మేము ఏదైనా చేస్తామరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు, స్నేహితులు దూరం అయిపోయారు. సరే ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, స్వానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు, మందుకి కకృతిపడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను అవి తీసుకోలేదు. నేను ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా తల్లి చేసేదేం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది, వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది, మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను, ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయన, నేను చనిపోతే నిన్నెవ్వరు పట్టించుకోర్రా, నిన్నెవ్వరు చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను, మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి బుట్టి ఆ రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, ఈ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30 ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవటానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను, ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది, ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు
1: ఆ టైంలో
0: నిజంగానే వాక్యం ప్రకటించబడతా. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు, కానీ వాక్యం చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీ కోసము యేసు అని నేను మరణించాను, నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నువ్వెందుకు చావాలనుకుంటున్నావు, నీ అపరాధాలు నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను, నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను, నాకేం అర్థం కాలేదు. ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది, నా కుమారుడా నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నీ కోసం యేసు మరణించాడని చెప్తా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన నాకు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థను వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. లోకమంతా నన్ను విడిచిపెట్టిన, విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత సరే పొద్దున్నీ ప్రార్థన చేశాను, పొద్దున్నీ దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు, సమాధానం రాలేదు కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్మ్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా చూద్దాం అని నేను ఆ రాత్రి ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి, యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరు చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, బ్రతకాలని ఆశనదయ్యా, బ్రతకాలను కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము, నేను ప్రార్థన చేసింది 10 గంటలు 10:30 ఆ ప్రాంతంలో, రాత్రి ఇంచుమించు 2 గంటలు 3 గంటలు ఆ ప్రాంతంలో నా గదంతా చిమ్మ చీకటిగా ఉండేది. ఆ కటిక చీకటిగా ఉన్న గదిలో మధ్యాహ్న కాల సమయంలో సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తాడో అంతా తేజోమయమైన వెలుగు చేత నా గది నింపబడి ఉన్నది. ఆ వెలుగు అలాగ నా దగ్గరికి వచ్చి నాలోనికి వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో నాలో ఉన్నటువంటి కొన్ని చీకటి దురాత్మ అంధకార శక్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నేను చూశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు, వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేశావో ఆ యేసును నేను, నా కుమారుడా అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను, నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని, ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటం ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనం ఎప్పుడైతే నేను చూశానో ఉలిక్కిపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది, నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబుల్ తెరిచి నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి నేను దర్శించింది ఎవరో కాదయ్యా యేసుక్రీస్తు వారే అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము, ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము, ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తిని నన్ను పట్టుకొని నడిపించాలండి అట్లాంటిది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత, నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది. అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగా దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబిల్ అధ్యాయాలు చదివేవాడిని, తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు వారి పిల్లలు సురేష్ అయ్య గారు పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి నాకు అన్నం పెట్టి ప్రార్థన చేసుకోవటం నేర్పించి వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హొసన్నా మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా గుంటూరు వచ్చాను. మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరింట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబుల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబుల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబుల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబుల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్తికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాను, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి, టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, బార్ షాపుల దగ్గర దేవుడు సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి, నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశానన్న దుర్మార్గుని నేను. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడు సువార్త చెప్పడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. నేను మారి మనుషులాగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు, మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు, ఖబరస్థానికి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి కాటు మంచం పంపిస్తారు, మసీదు నుంచి ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు, పెళ్ళిళ్ళకి రాము మంచి చెడ్డలకు రామన్నారు. ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయా నేను తాగి తిరిగి నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు, నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు, దొంగతనాలు చేశాను, విచారం చేశాను, రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు, కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు, కానీ ఈ రోజున ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువులాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు, ఎంతవరకు న్యాయము ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు ఒక 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పానివ్వండిరా వీడితో మనకెందుకని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప, ఇంచుమించు ఒక 13 మంది అట్లాగ నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే ఒక 8 మంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో, మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దానికి కారణం మొదట దేవుని కృప, రెండవదిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నన్ను దీవిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నా బ్రతుకులో వచ్చిన మార్పును నా సాక్ష్యాన్ని వాళ్ళు చూశారు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక దోషకుని యేసుక్రీస్తు వారు పట్టుకుంటే ఇంత మార్పు చెందుతారా, ఎంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థన చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మాకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో, మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు. మా
1: ప్రాంతంలో మారేరా మీతో పాటు,
0: మాతో పాటు తిరిగినటువంటి ముస్లిము పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు 2 ముగ్గురు మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లాగా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు, కాపరి పని నేను చేస్తా ఉన్నాను.
1: పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందుని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్మ్మ గారు ఆ ఊరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ రెండు మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి రెండు మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడు జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం, దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యంను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న, మీరు ఉరి పోసుకునే టైంలో ఏ పాస్టర్ గారు అయితే మీతో మాట్లాడారో ఆ పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అమ్మగారు మీతో పాటు కొనసాగారా?
0: దేవుని కృపండి, పాస్టర్ గారు వివాహం చేసుకున్న దగ్గర నుండి మరి వాళ్ళ అమ్మగారులోంచి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, మరలా వస్తూ ఉండేది. అయితే నేను ఉరి పోసుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుళ్ళను దర్శించినప్పుడు పాస్టర్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టర్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి, మరి నా భార్య నా జీవితంలోనికి రాకపోతే వాస్తవాన్ని నేను నశించిపోయేవాడిని. దేవుడి మహా కృప, మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకువని 3 గంటలకు లేచి నా తల మీద చేయిబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతూ ఉండేది. మరి మారాలనే ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరికి రావటానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాలు చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటూనే నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టర్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా నేను భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువును
1: ఆనందిస్తున్నాను.
0: ఇప్పటికి నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప.
1: పాస్ గారు, అమ్మగారు ఇంత విషంపారడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తనవంతు కృషిని అందించినటువంటి ఆ విధానం, మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరిగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా?
0: మంచిది, మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించాను, ఆ రోజు ఇంచుమించు 12 గంటల నుంచి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు గారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో కానీ యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబట్టడానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్ చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తల్లి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీస్ వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి, కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి.
1: దేవుని స్తోత్రం.
0: ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది,
1: ఆమేన్,
0: నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా మీరున్న స్థితిలోనే మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి
1: ఆమేన్
0: ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.
1: వందనాలు పాస్టర్ గారు. చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాం, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా?
0: మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమాస్వరూపి మీ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు అయ్యా. నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము అయ్యా, పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారు, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారు అయ్యా. కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా దేవా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడుంటే క్షమించండి, నా జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యము ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తుపరచమని నన్ను ప్రభా నాయన మరి ఈవెంట్ వారిని ఈ సాక్ష్యం విన్న వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము పరమ తండ్రి,
1: ఆమేన్.
0: అందరికీ వందనాలండి.